మెగాహెచ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:59. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై 26 ఆదివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

0: తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం వింటున్నారు. మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. శ్రోతలు, తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు వింటున్నారు.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వాతావరణ మార్పులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను సూచించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ పేర్కొంటూ,
1: Agriculture today faces unprecedented challenges. Delayed monsoon, especially this year, El Nino, prolonged dry spells, extreme rainfall events, and increasing climate variability are placing enormous pressure on farming systems. The future of agriculture, therefore, cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserves soil moisture, improve water use efficiency, restore soil health and protect natural resource base for future generations.
0: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం

0: వద్ద 50 లక్షల రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న 5 ఏళ్లలో 1 లక్ష 50 వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5 వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
1: ఈరోజు సంవత్సరానికి 50 వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25 వేల రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్, అలాగే బ్యాన్ పీరియడ్ లో 20 వేల రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

0: ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

0: మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను ఈ ప్రసార విశేషాల్లో తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు 2 కథానికలు వింటారు. వి శుక్తిమతి గారి కథానిక మట్టి ప్రాణాలు, అనంతరం వి సత్యసురేఖ గారి కథానిక స్వయం కృతం అనే ఈ 2 కథానికలు వింటారు ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో 7:15 నుండి. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. అనివార్య కారణాల వల్ల ఈరోజు హలో మనోరంజని కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోతున్నందున 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో బాలజ్యోతి హై స్కూల్ కాశీబుగ్గ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం వింటారు. 10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ వింటారు. అనంతరం ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట 11:30 వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఇక 1:20 నుండి మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 నాటకం, 4:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం. సాయంకాలం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది, 7:45 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఈరోజు రాత్రి 8:00 మనసులో మాట, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:30 చిత్రసీమ, 9:00 న్యూస్ 89, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 10:00 మధుర గీతాలు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తుంది. మరి కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు, అనంతరం తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి సమయం 7 గంటలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించిన వారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రారంభంలో ఎదురైన లోపాలు, డిజిటలైజేషన్ జాప్యాన్ని అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల శామీర్పేట్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజ్గిరి, గడ్కేసర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించి బూత్ లెవెల్ అధికారులు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి సత్వరమే డిజిటలైజ్ చేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే నూతన బాలామృతం తయారీ ప్లాంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోషకాహారం లోపం లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని, 7 నెలల నుండి 3 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన నాణ్యమైన పోషకాహారాన్ని నిరంతరాయంగా అందించడంలో ఈ అత్యాధునిక ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మై భారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టే వివిధ యువజన ఆధారిత కార్యక్రమాల్లో పాల్గొనే సదవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. కళాశాలలు, విద్యా సంస్థలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, ప్రత్యక్ష నమోదు శిబిరాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళలకు శక్తి అనే నినాదంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరో వినూత్న కార్యక్రమానికి ముందడుగు వేశాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాగోల్లోని శుభం కన్వెన్షన్ లో ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు చెందిన మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు రక్షణ, అత్యవసర పోలీస్ సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 3,195 స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ అందించి తద్వారా ఏకంగా 2.70 లక్షల మంది మహిళల్లో భద్రతా చైతన్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా పునరాభివృద్ధి అవుతోంది. అద్భుతమైన రంగులు, ఆకర్షణమైన నిర్మాణ శైలితో ఇప్పుడు రాజభవనాన్ని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ తలపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే శాఖ దాదాపు 27.61 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ విశాలమైన

0: పార్కింగ్ లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, VIP లాంజి, మార్బుల్ ఫ్లోరింగ్, RPF కార్యాలయము, 5 ఆకర్షణీయమైన ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు అత్యాధునిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని కంటోన్మెంట్ పరిధిలో అంజాక్రాంతమైన సుమారు 106 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రాధికారులు స్వాధీనం చేసుకుని రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, అనధికారిక లేఅవుట్లను అడ్డుకోవడంతో పాటు సహజ వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఈ భారీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సుచిత్ర జంక్షన్ నుంచి మేడ్చల్ వరకు జాతీయ రహదారి 44ను 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
1: మీరు ఇంతవరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ MVR శర్మ. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణం. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 300,000కు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛత డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ

0: ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్, యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशन व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళన ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక,

0: తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: உதய தரங்கிணி. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రెండు కథానికలు వింటారు. ముందుగా విందాం వి సుక్తిమతి గారి కథానిక మట్టి ప్రాణాలు, అనంతరం వింటారు శ్రీమతి వి సత్యసురేఖ గారి కథానిక స్వయంకృతం. ముందుగా విందాం మట్టి ప్రాణాలు.
1: ఏదేమైనా తొందరపడ్డావోయ్, గట్టిగా అంటూ సెలిఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ కళ్ళజోడు తీసి ఓ చేతిలో పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఈదీ కుర్చీలో తల వెనక్కి వాల్చాడు ఆనందరావు. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ తనకు వచ్చిన నెంబర్నే క్లిక్ చేశాడు. ఈ నెంబర్తో ఏ సెలిఫోన్ పనిచేయటం లేదు అని కాసేపు స్విచ్ ఆఫ్ అని చెవిలో పదే పదే జోరీగలాగా అరుస్తుంటే మళ్ళీ సెల్ కట్టేసి కుర్చీ మీద నుండి లేచి కండవా భుజాన వేసుకొని అటూ ఇటూ పచారాలు చేసాగాడు. ఒరే ఆనందం, నువ్వెంతో అదృష్టవంతుడివిరా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లో మాట్లాడటం ముగించేలోగా ఒక్కసారైనా మనసుతో మాట్లాడుతున్నట్టు అనే తన స్నేహితుడి మాటల ఆంతర్యం ఇదన్నమాట. తనలో తానే కొనుక్కున్నాడు ఆనందరావు. ఆనందరావు, కుటుంబరావు ఇద్దరు చిన్ననాటి నుండి ఆప్తమిత్రులు. లక్ష్మీపుత్రుడైన కుటుంబరావు దరిద్ర దేవతకు మొదటి సంతానమైన ఆనందరావుకు బలీయమైన స్నేహం ఎలా కుదిరిందా అని చూసి ప్రతివాడు ముక్కున వేలేసుకునేవారే. కానీ వారి ఇరువురి మధ్య ఆర్థిక వ్యత్యాసాల ప్రసక్తి కానీ, ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ, ఉండీలేమిడి మధ్య జరిగే అహంకార న్యూనతలు కానీ లేకపోవటమే దానికి కారణం. ఆర్థిక పరిస్థితి ఇదైతే మనో ప్రవృత్తిలో కూడా ఆ ఇద్దరిది నింగి నేలా వ్యత్యాసం. తాతల తండ్రుల ఆస్తులతో పాటు తను సంపాదించింది ఎంతో ఉన్నా కుటుంబరావుది సంతృప్తి చెందే మనసు కాదు. తన దగ్గర ఉన్న 100 రూపాయలకు తెల్లారేసరికి 1 రూపాయైనా కలవాలనే తపనతో కూడిన ఆశాజీవి కుటుంబరావు అయితే, తన దగ్గర ఉన్న 100 రూపాయలు ఖర్చుకాంతే నిద్రపట్టని తత్వం ఆనందరావుది. అదే పనిగా భూములు, ప్లాట్లు, ఇండ్లు కొనటం, ఎప్పుడూ సమస్యల వలయంలో గిరగిరా తిరగటంలో అలవాటు పడిన కుటుంబరావుతో తనకెంతో చనువున్నా ఎందుకని ప్రశ్నించడం గాని వద్దని వారించడం గాని ఆనందరావు చేయలేదు. ఇద్దరు ఒకే ఆఫీస్ లో అకౌంటెంట్స్ గా పనిచేసినా కుటుంబరావు పరిస్థితి ఇంతే ఇంతింతైపోతుంటే అడిగిన వానికల్లా దానం ధర్మం విరాళాలిస్తూ జీతం వచ్చిన రోజునే సగం జీతం జేబులో వేసుకుని ఇంటికి వెళ్లే ఆనందరావుకి ఖర్చులకు సరిపోతే చాలనుకునే భార్య, గొంతెమ్మ కోరికలు లేని కూతురు, కొడుకు ఆయన నెత్తిన పాలు పోశారు. సొంత ఇల్లు, బ్యాంకులో చిల్లి గవ్వ లేకుండా ఇలాగైతే ఇలాగండి అను ఎప్పుడోసారి భార్య పార్వతమ్మ పిల్లలకు తెలియకుండా భర్త చెవిలో ఊదినా ఏమోనే పార్వతి, నన్నెవరైనా అడిగితే లేదన్నలేను. అసలు ఒక్కోసారి నా దగ్గర లేకపోయినా ఎవరైనా అడిగైనా ఇస్తే బాగుండనిపిస్తుంది. నిజమే, చాలా తప్పే చేస్తున్నాను అనిపిస్తుంది. నన్ను చూసి నా స్నేహితుడు కుటుంబం తప్ప అందరూ ఎగతాళి చేస్తుంటారు, పిచ్చోడు అనుకుంటారు. కానీ నిజం చెప్పనా పార్వతి, అవసరమైన వాళ్ళ అవసరం తీరిస్తే వాళ్ల కళ్ళల్లో కనపడే ఆనందంతో సమానమైంది. ఇంకేది దొరకదేమోననిపిస్తుంది. భర్త మాటలకు బదులు చెప్పే, ఇంకా మాటలు పొడిగించే అవసరం లేదనిపిస్తుంది పార్వతి. పోనీలేండి, మీ మంచి మనసు పిల్లల భవిష్యత్తును బాగు చేస్తుందేమో అంటూ తృప్తి చెందుతుంది ఆమె. అవసరమైన చోటల్లా లక్షల డొనేషన్లు కట్టి ఉన్న ఇద్దరు కొడుకులను డాక్టర్ని, ఇంజనీర్ని చేసి అమ్మాయి పెళ్ళైన వానికి ఇచ్చి ఘనంగా చేసి బాధ్యతలు తీర్చుకొని రిటైర్మెంట్ తర్వాత సొంత ఊరికి వెళ్లిన కుటుంబరావు వ్యవసాయ పనుల్లో కాలక్షేపం చేస్తున్నాడు. ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సాదా సీదాబతో కొడుకు మామూలుగా బతుకుబండి నీడుస్తుంటే, రిటైర్ అయ్యాక కూడా ఏదో గుమస్తాపన చేస్తూ కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టి తృప్తిగా జీవిస్తున్నాడు ఆనందరావు. రిటైర్మెంట్ తర్వాత ఇద్దరు కలవటం

చాలా చాలా తక్కువే. అయినా సెలిఫోన్ పుణ్యమా అని అప్పుడు మిత్రులు ఇద్దరు సంభాషించుకుంటారు. అలాంటిది ఈ రోజు పిడుగు లాంటి మాట. ఇన్ని రోజులు ఏండ్లు గడిచినా ఎప్పుడు రమ్మని పిలువంది ఆనందం, నువ్వు మా ఇంటికి రా, నిన్ను చూడాలనుంది, నేను అజ్ఞాతవాసంలోకి వెళ్లబోతున్నా. ఆనందరావు వాలకం చూసి ఎప్పుడు లేనిది ఎందుకంత హైరాణ పడుతున్నాడో అర్థం కాని పార్వతమ్మ ప్రశ్నకు గబగబా లుంగి విడిచి ప్యాంటు చొక్కాతో తయారై తన ఊరికి వెళ్తున్నట్టు సమాధానమిచ్చాడు చేతల్లోనే. ఆనందరావుది గలగలా మాట్లాడే తత్వం. ఏ చిన్న సంతోషానికైనా పెద్దగా నవ్వుతూ తనలోని నిష్కపటత్వాన్ని బయటపెడతాడు. విచారం, కోపం, విసుగు ఆయన జాతకంలోనే లేవు. ఉన్నదాంతో తృప్తిగా జీవించలేకపోవటం, వేరే వాళ్లతో పోల్చుకోవటం, ఈ మిత్రద్వయంతో జీవితాలు తలక్రిందులవుతాయనే తాత్విక సిద్ధాంతం తెలిసిన ఓ చిన్న సత్యవాది. పై తత్వం లేని బృహత్ కారణంతోనే పిల్లలిద్దరూ చిన్నప్పటి నుండి తండ్రి తమకేదో తూగుటుయ్యాలలో ఊపలేదనో, ఆకాశ హర్మ్యాలు కట్టించలేదనో అపోహలు లేకుండా భూమి మీదనే బతుకుతూ తండ్రిని తండ్రిలాగే గౌరవిస్తూ ప్రేమిస్తున్నారు. సొంత ఇల్లు కూడా లేకున్నా పిల్లల చేత అవమానింపబడకుండా ఉండటం అనేది ఆయన మంచితనానికి ప్రతిఫలం కాబోలు. స్నేహితుడు చెప్పిన అడ్రస్ ప్రకారం ఎక్కువగా వెతకనవసరం లేకుండా ఆ ఊరు స్టేజీ మీద దిగి ఊరికి చేరుకున్నాడు ఆనందరావు. కుటుంబరావు భార్య, అతని రిటైర్మెంట్, పిల్లలు సెటిల్మెంటు ఏమీ కాకుండానే కాలధర్మం చెందింది. ఆ రోజు నుండి కుటుంబరావు తల్లి తండ్రి తానే అయి పిల్లల్ని ఉన్నతుల్ని చేశాడు. భార్య లేకపోవటం తప్ప ఆయన జీవితంలో ఏ కొరత లేదు. పిల్లలంతా బాగా సెటిల్ అయ్యారు. ఎంతో క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపిన కుటుంబరావుకు ఏ వ్యాధి దరిదాపుల్లోకి రాలేదు. ఎద్దు, వ్యవసాయం, ఇల్లు, పాడి పంట, బ్యాంకుల్లో డబ్బు అన్నీ ఉన్న కుటుంబరావుకి అజ్ఞాతవాసంలో వెళ్లే ప్రయత్నం ఆలోచిస్తున్నా కొద్దీ ఆనందరావుకు అడుగులు పెట్టడం లేదు. ఎలాగో కుటుంబరావు ఇల్లు చేరుకొని ఇంటి ముందు చెట్టు కింద ఉన్న ఈజీ చైర్లో కూర్చొని ఊగుతున్న స్నేహితుడిని చూసేసరికి ఆనందరావుకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. పిలవగానే వచ్చిన ఆప్తమిత్రుడిని రెండు చేతులతో ఆలింగనం చేసుకుంటూ నౌకర్ని పురమాయించి అతిథి సత్కారాలన్నీ సలక్షణంగా చేయించాడు కుటుంబరావు. ఇద్దరి భోజనాలు అయ్యాక మళ్ళీ అదే చెట్టు కింద ఉన్న కుర్చీల్లో కూర్చుంటూ మామూలు క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు. విషయం ఎలా మొదలు పెట్టారో ఇద్దరికీ అర్థం కాలేదు. కాసేపటికి కుటుంబరావు మెల్లిగా లేచి వసారాలోకి వెళ్ళి ఓ పేపర్ని అందుకొచ్చి స్నేహితుడి చేతిలో పెట్టారు. ఆనందరావుకు విషయం అర్థం కాలేదు. చేతిలో ఉన్న దాన్ని చదవమన్నట్టు చెప్తున్న కుటుంబరావు సంజ్ఞను అనుసరించి కళ్ళజోడు సవరించి పేపర్ మీదకి దృష్టి మరల్చాడు. నాన్నగారికి, మేము ఇంకా రాబోయే 10 రోజుల్లో వస్తున్నాం. ఈసారి మీ కోడలు, పిల్లలు అందరం వస్తాం. తమ్ముణ్ణి, చెల్లెల్ని పిల్లలతో సహా రమ్మని కబురు చేశా. ఎందుకంటే తరతరాల ఆ ఇంట్లో అందరం కలిసి ఓ రోజు గడపాలని, ఆ తర్వాత బేరం పెట్టేద్దామని. మీరేమీ భోజనాల విషయంలో హడావుడి చేయొద్దు. స్వీట్లు, కొన్ని రెడీమేడ్ కర్రీస్ అన్నీ తెచ్చుకుంటాం. అలాగే రైస్ కుక్కర్ కూడా వెంట తెస్తాం. ఇకపై మీరు మా ఇద్దరి వద్ద కొన్ని రోజులు ఉండొచ్చు. మీరు ఈ వయసులో విశ్రాంతిగా ఉండటమే మాకు కావాల్సింది. ఆనందరావు మొహంలో రంగులు మారాయి. చేతిలో ఉన్న ఉత్తరం మడుస్తూ మిత్రుని వంక తేరిపార చూశాడు. కుటుంబరావు కళ్ళల్లో నీళ్లు. అప్పటికే గుర్తుపట్టనంతగా చిక్కి శల్యమైన కుటుంబరావు మొహంలో విచారం, దుఃఖం, పశ్చాత్తాపం, ఏమీ చేయలేని నిస్సహాయత ఎన్నో కనిపిస్తున్నాయి. అరెరే కుటుంబం పులి పులిలాగే ఉండాలి, నీ కళ్ళనీళ్ళు తడబడుతూ అన్నాడు. ఒరే ఆనందం, నువ్వప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆనందంగా ఉన్న సార్థక నామధేయుడివిరా. నాదిప్పుడు మేకపోతు గాంభీర్యం. మితభాష అయిన కుటుంబరావు ఏదో చాలా మాట్లాడాలన్నట్టు ఆరాటపడుతున్నాడు. ఇన్ని రోజుల స్నేహంలో ఎప్పుడూ ఒకరి సొంత విషయంలో ఒకరు తలదూర్చలేదు. సమస్యలు ఎన్ని వచ్చినా సలహాలు అడగటం కానీ పరిష్కారాలు చెప్పటం కానీ ఇద్దరికీ అలవాట్లేదు. అందుకే ఆనందరావు ముందుగా కొంత మొహమాట పడుతూ, ఒరే కుటుంబం, నిజంగానికి ఊరు నుండి వెళ్ళటం ఇష్టం లేదా? లేక ఆనందరావు మాట పూర్తి చేయకముందే కుటుంబరావు కల్పించుకొని ఈ ఊరు సంగతి అటుంచి వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం మాత్రం ఇష్టం లేదు, నిర్మోహమాటంగా గంభీరంగా అన్నాడు. ఆనందరావు ఏమీ మాట్లాడలేకపోయాడు. చూడురా ఆనందం, నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళటం ఇష్టపడనని నన్ను చూస్తే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఆనందరావు మౌనంగా ఉన్నాడు. కుటుంబరావుకి చెప్పుకుపోతున్నాడు. ప్రతి సెలవులకి పిల్లలందరూ రావాలని, వాళ్లతో సంతోషంగా గడపాలని ఓ నెల రోజుల ముందు నుండే వాళ్ళందరికీ పిలుపు కబురు అందచేసి ఒంటరితనంలో విసిగి వేసారిన నేను నా మనమలు మనమరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాలనుకునేవాణ్ణి. టచ్ స్క్రీన్ సెల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, కార్ దిగిన పిల్లలు, వారం రోజులకు సరిపడా వండిన కూరలు, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్తో తల్లులు దిగేవారు. పిచ్చి పిల్లల్లా ఒంటరిగా కూర్చుని వీడియో గేమ్స్ అని, కార్టూన్స్ అని పిల్లలు ఓ చెవిలో ఫోన్ మోగుతూనే ఫేస్బుక్లని, చాటింగ్లని తల్లిదండ్రులు. ఈ ఆధునికత పేరుతో అడ్డమైన పద్ధతులు నాకు నచ్చలేదురా.

బాగా మొహం పెట్టి మళ్లీ చెప్పుకుపోతున్నాడు. పెద్దవాళ్లను అందున ఆడవాళ్లను ఏమీ అనలేక పిల్లల్లో మార్పు తీసుకురావాలని బాగా ఆరాటపడ్డాను. వాళ్ళని మెల్లిమెల్లగా నా వైపు మచ్చిక చేసుకున్నాను. పురాణ కథలు, కాశీ మజిలీ కథలు, బొమ్మరిల్లు, చందమామ కథలు నాకు గుర్తున్నంతవరకు చెప్పేవాడిని. వేమన పద్యాలు రాగయుక్తంగా చదివి వినిపించి వాటిలోని నిత్యసత్యాలను వాళ్ళకు అర్థమయ్యేట్టు చెప్తూ చారిత్రక కట్టడాల గురించి చెప్తూనే మా వంశ చరిత్రను, అంటే మా నాన్న తాత ముత్తాతల నాటి జీవిత ధర్మాలు ఔన్నత్యాలు వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చెప్పేవాడిని. రాను రాను వాళ్లల్లో మార్పు, కొంతవరకు వాళ్ళ ముఖాలలో ప్రశాంతత, కొత్త కొత్త కథలు వినాలనే ఆసక్తి. మామయ్య, మీరు చెప్పే కథలు మా వాడి బుర్రం తొలిచేస్తున్నాయి. శివచక్రవర్తి కథ చెప్పారట, వాడు తొడమాంసం తీసుకోవటానికి సిద్ధపడుతున్నాడు. పెద్ద కూడలు ఆరిందిలా అంటుంటే, అవునవును, మా బుడక్కయ్యకేమో స్కూలు చదువు వదిలేసి ఇక్కడే ఉందామనే ప్రయత్నంలో ఉన్నాడు చిన్న కూడలు వెటకారం. అవును తాతయ్య, మీ చిన్నప్పటి స్టోరీస్ ఇప్పుడు ఎవ్వరూ వినరు, బోర్. ఒరేయ్, మీరు ఆ కథలు వినటం మానేసి చెక్క తాతయ్యకి నెట్ ఆన్ చేయటం, వాట్సాప్లో మాట్లాడటం చెప్పండిరా. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ముసలాయిని చూసి మీ ఫ్రెండ్స్ సంతోషిస్తారు. కుటుంబరావు చేతి నిన్నుదుటి మీద వాయించుకుంటూ ఆనందరావు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మొదలుపెట్టాడు. ఇలా 4-5 తడవలు వచ్చినప్పుడు నా మనమలు ఇద్దరు రాగానే నా పక్కకు చేరేవారు. తాతయ్య, నువ్వు చెప్పిన కథలు మా ఫ్రెండ్స్కి చెప్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారా అడిగాను. మాకు నీలాంటి తాతయ్య ఉంటే ఎంత బాగుండు, మమ్మల్ని మీ తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళవు అన్నారు. ఎంతో సంతోషంగా చెప్పారు. ఆనందం, వాళ్ళ ఈ మార్పు నాకు చాలా తృప్తినిచ్చింది. పిల్లలకు మంచి చెప్పేవాళ్ళు లోకం మీద కరువయ్యారు. పిల్లలు ఎదిగే వేళ వాళ్ళకి ఎన్నో సందేహాలు వస్తాయి. ఆ సమయంలో వాళ్లకు తల్లిదండ్రులు అందించే యాంత్రిక సపోర్ట్, నేటి స్కూళ్లలో వారి వయసుకు మించిన చదువులు, వారి మనసులో మాటలు చెప్పుకునే అవకాశం లేకపోవటం, డిసిప్లిన్ పేరుతో పిల్లలకు ఆర్డర్లు ఇవ్వటం, ఇవన్నీ పిల్లలను మొండిగా మార్చి అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలకు దాసులై నవ్వుతూ తుళ్ళుతూ పువ్వుల్లా విరబూయాల్సిన పిల్లలు వాళ్ళు కూడా ఓ యంత్రాలై చిరాకు, కోపం, పరాకు పెరిగి డిప్రెషన్లకు బలై శాడిస్టులా మారిపోతున్నారు. తాతయ్యల, బామ్మల, అమ్మమ్మల అనుబంధాలతో పెరిగిన మనం ఇంతకాలానికి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామా లేదా? కుటుంబరావు గట్టిగా నిట్టూర్చాడు. నేను చెప్పే హితోక్తులు పిల్లల మీద ఏదో చెడు ప్రభావం చూపుతున్నట్టు భావించిన మా కొడుకులు, కోడళ్ళు పిల్లల్ని అక్కడే వదిలేసి రావటం మొదలుపెట్టారు. అదేమని అడిగితే, నానా, వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళాక స్కూల్కి వెళ్ళాలంటే, చదువుకోవాలంటే వెనక పట్టుపడుతున్నారు అని పెద్దవాడు కంప్లైంట్ చేస్తే, ఇది ఆధునిక కాలం నాన్న, పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు, వాళ్ళని గట్టిగా అనలేం. సుష్మ కట్టు బొట్టు గురించి విమర్శించినందుకు అది ఓ రోజంతా ఏడ్చేసింది. చచ్చినా మీ ఊరి మొహం చూడనని శపథం చేసింది చిన్న కొడుకు నిందారోపణ. మీరు ఆ కొని తెచ్చిన కర్రీస్ తినమనటం, ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదని భయపెట్టడం మీ కోడళ్ళు ఇద్దరికీ నచ్చలేదు. ఇద్దరు కుమారుల గొంతులు. ఒరే ఆనందం, నువ్వే న్యాయం చెప్పు. నేను వద్దని వారించిన వాటిల్లో ఏదైనా కుంపలు ముంచే నష్టం జరిగేది ఉందా? అంటే చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు, తల్లులు, తండ్రులు అందరి భావాలకు విలువ. కానీ ఇన్నేళ్ళ అనుభవంతో ఉన్న నేను నా వాళ్ళని చెప్పిన హితవులన్నీ విలువ తక్కువే. పెళ్లికి ఎదిగిన కూతురు తాతయ్య నోరారా పిలవక ముసలాయనని సంబోధిస్తుంటే అది మర్యాద పిలుపు కాదని చెప్పేవాళ్లే లేరు. ఇక పిల్లలకి ఎవరు నేర్పుతారా గౌరవ మర్యాదలు? అసలు రాను రాని చెప్పేవాళ్ళు ఎక్కడ దొరుకుతారా? ఇప్పటికే మంచి చెడు తెలియక పిచ్చోళ్లలాగా తయారయ్యి కౌన్సిలింగ్ల పేరుతో వేలకు వేలు డబ్బులు కుమరించి పరుగులు తీస్తున్నారు. పూర్వం తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పిన నీతి పాఠాలు కౌన్సిలింగ్లు కాదా? వాటికి ఏ ఫీజులు ఉన్నాయి? ఏ అపాయింట్మెంట్స్ ఉన్నాయి? కుటుంబరావు రెండు చేతులతో తల ఒత్తుకున్నాడు. ఒరే కుటుంబం, నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ ఈ రోజుల్లో పెద్దవాళ్ళం చెవుడు లేకున్నా చెవిటి వాళ్ళలా, మాటలు వచ్చినా మూగవాళ్ళలా మిగిలిపోవటం మంచిది. లేదంటే అదంతా మన కంఠశోషే. అవునరా ఆనందం, నీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా తారసపడ్డాయా? ఆనందరావు కొద్దిగా తటపటాయించాడు. లేదు అని చెప్పటాన్ని మిత్రుని అవమానించినట్టు భావించాడు. అందుకే మౌనంగా ఉండి ఎటు తేల్చుకోలేని చిరునవ్వు నవ్వాను. కుటుంబరావు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నా కుటుంబీకులందరికీ సభ్యత, సంస్కారం మంట కలిసిపోయినాయనే కార్చిచ్చు ఓవైపు మనసును కాల్చేస్తుంటే, కొడుకులిద్దరు వచ్చిన ప్రతి తడవ భూముల్ని వేరం పెట్టుకుంటున్నారు. అది పిత్రార్జితమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దాంతో మళ్ళీ ఏదైనా స్థిరాస్తి సమకూర్చుకోమన్నా అసలు ఆ డబ్బులు ఏం చేశారా కూడా చెప్పలేదు. అది వాళ్ళ హక్కు అనుకున్నారే తప్ప బాధ్యతను విస్మరించారు. అలా చెప్తూ చెప్తూనే కుటుంబరావు ఉన్నట్టుండి రెండు చేతులతో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆనందరావు ఉలిక్కి పడ్డాడు. ఎలా ఓదార్చాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఆనందం, తృప్తిగా ఆనందంగా ఉండే నిన్ను రమ్మని నా గూడంతా వినిపించి నీ మనసు కల్లోలం చేసినందుకు నన్ను క్షమించు. అసలు నేను నిన్ను రమ్మన్నదే మనసారా ప్రత్యక్షంగా నిన్ను క్షమార్పణ కోరుకుందామని. నువ్వు నాకు ఆప్తమిత్రుడివి.
జీవితంలో ఎన్నెన్నోసార్లు ఆర్థికంగా ఒడిదుడుకుల్లో మునిగి తేలావు. నీ కొడుకు నా కొడుకు కన్నా తెలివైన వాడైనా ఆర్థిక సమస్య వాడిని గుమస్తాగా మిగిలిచ్చింది. ప్రాణ స్నేహితుడివైన నీకు ఏదో సహాయం చేస్తే బాగుండని ఎక్కడో అంతరాంతరాలలో అనిపించినా నా స్వార్థ బుద్ధి పిసినార్థనం ఎదిరించలేకపోయాను. నువ్వు

0: చేసే దాన ధర్మాలను చూసందరూ పరిహసించిన నేనైతే అలాంటి పని చేయలేదని గర్వపడేవాణ్ణి. ఏ ఒక్కరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేయలేదురా నేను. నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను. రియలీ ఐఎమ్ ఏ ఫూల్. కుటుంబరావు కుర్చీ మీద నుండి లేచి నుంచొని ఉన్న ఆనందరావుని మరోసారి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. కుటుంబం, వయసు మీరు నాకు ఇలాంటివన్నీ మామూలే, దృఢ మనస్కులమే, అనుభవించాలంతే, వేదాంత ధోరణిలో అన్నాడు ఆనందరావు. అవునరా, సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా దాహాన్ని తీర్చలేవు. చిన్న చిలిమెలో ఉన్న నీళ్లు కడుపు నింపినట్టు ఎప్పుడూ డబ్బుకు లొంగిపోని నీవు తృప్తికరమైన జీవితాన్ని అనుభవించావు. దానికి నీ ముడతలు పడని శరీరం, పాలుపోని ముఖకవళికలే నిదర్శనం. మరి నేనే రోజైనా ప్రశాంతంగా నిద్రపోయానా? ఆరాటం, ఆదుర్ద, ఇంకా ఏదో కావాలని పరుగులు. అందుకే మనసు కుదుటపరుచుకున్నాను, కర్తవ్యాన్ని ఆలోచించాను, తరతరాల ఇల్లు బేరం పెట్టవద్దనుకున్నాను. తాత ముత్తాతల నాటి ఈ మట్టి ఇంటిని ఇంద్రభవనంలా భావిస్తున్నానని నా కొడుకులన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురమంటున్నాయి. ఈ మట్టి విలువ వాళ్ళకేం తెలుసు? ఈ మట్టిలో నిక్షిప్తమై ఉన్న ప్రాణాలతో నాకున్న అనుబంధం వాళ్ళకేం తెలుసు? అందుకే దీన్ని శాశ్వతంగా ఒక వృద్ధాశ్రమంలా మార్చేస్తున్నాను. నా దగ్గర డిపాజిట్ అయి ఉన్న లక్షల డబ్బులను ఓ సంస్థ వారికి విరాళంగా ఇచ్చి దీన్ని సర్వ సదుపాయాలతో తీర్చిదిద్ది కలకాలం నాలాంటి నిస్సహాయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తా. వారిలో నేను ఒకటిగా ఉంటూ నా శేష జీవితాన్ని తృప్తిగా గడిపి నా పూర్వీకుల ఆత్మలో ఆత్మగా మిగిలిపోతా. ఇన్నాళ్ళు పోగొట్టుకున్న శాంతిని బావుటాలా ఎగిరేస్తా. ఇన్నాళ్ళు పట్టిన మనో దౌర్బల్యాన్ని ఈ సత్కార్యంతో ప్రక్షాళనం చేసుకుంటారా? ఆవేశంతో కూడిన ఆనందంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్టు గట్టిగా అంటూ మరోసారి మిత్రుని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రేమతో.
1: మీరింతవరకు వి సుక్తిమతి గారి కథానిక మట్టి ప్రాణాలు విన్నారు. శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: 21 ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్. ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటి, 24 గంటల ఎమర్జెన్సీ, ICU, ఆరోగ్యశ్రీ, EHS సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, MGM దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
6: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
6: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
6: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక FM రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి August 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితా.

0: లో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి వి సత్యసురేఖ గారి కథానిక స్వయం కృతం.
8: ప్రేమించానన్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించాను. తీరవలసిన అవసరం తీరాక నువ్వెవరన్నాను, నీకు నాకు సంబంధం ఏంటన్నాను. అంతేకాదు పెళ్లి కాకుండానే తొందరపడ్డ నీకు చరిత్ర లేదన్నాను. కోపం తెచ్చుకుంది, తిట్టింది, చేయి చేసుకుంది. ఆ తర్వాత కాళ్లమీద పడింది, బ్రతిమిలాడింది, ఏడ్చింది, సొమ్మసిల్లింది, తేరుకుంది, వెళ్ళిపోయింది. వెళ్లే ముందు మాత్రం అంది, ఇంతకింత అనుభవిస్తావు అని. ఆ తర్వాత తనెప్పుడూ కనపడలేదు. కనపడితే బాగుండునని చాలాసార్లనిపించింది. ఎందుకంటే నాలోని రాక్షసుడు అంతటితో సంతృప్తి చెందలేదు. ఆమె కనపడాలి, ఆమెకు నా స్థాయి చూపించాలి. ఇంతకింత అనుభవిస్తావు అంది తను. నిజమే, అనుభవిస్తున్నాను. డబ్బుగల అందమైన భార్య, మామగారికి ఏకైక సంతానం, కూర్చుని తిన్నా రెండు తరాల వరకు తరగని ఆస్తి. చూపించాలి, నేనెంతటి సుఖాన్ని అనుభవిస్తున్నానో చూపించాలి. కాని తాను కనపడట్లేదు. ఏమైందో? కొంపతీసి ఆత్మహత్య చేసుకోలేదు కదా. అయినా అలాంటివారు ఇంకేమవుతారు? అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా రాజీపడి ఎవడ్నో ఒకణ్ణి కట్టుకుని జీవితాంతం ఎక్కడ నిజం తెలుస్తుందో అని భయపడి చస్తూ జీవిస్తుంటారు. ఒకవేళ పెళ్లి కాకుండానే తల్లైతే అప్పుడు హద్దులేనంత పరిహాసం. ఏదేమైనా నా స్థితిని ఆమెకు చూపించాలి, లేదా కనీసం ఆమె ఎంతవరకు పతనమైందో అయినా తెలుసుకోవాలి. లేకపోతే నా మీద చేయి చేసుకుంటుందా? అసలప్పుడే తిరిగి కొడితే బాగుండేది. కాని ఎందువల్లనో తిరిగి కొట్టాలన్న ఆలోచన అప్పుడు రాలేదు. ప్రపంచస్థాయి కలిగిన నా బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేయదెందుకో. 25 ఏళ్లపాటు కాలం దొర్లిపోయింది. ఎంతో వేగంగా నా వయసుతో పాటు ఆస్తి, హోదా, పలుకుబడి అన్నీ పెరిగాయి. పిల్లలు, కొడుకు, కూతురూనూ కూడా పెద్దవాళ్లయ్యారు. ఇప్పుడు సంఘంలో నేను పెద్ద మనిషిని. నా కనుసన్నలలో నడిచే మనుషులు, నా కనుసైగలతో నెరవేరే పనులు, అబ్బా, నా స్థానమే వేరు, నా స్థాయే వేరు. ఇప్పటికీ ఆమెను చూడాలనిపిస్తుంది. కాదు కాదు, నేనెంత అనుభవిస్తున్నానో చూపించుకోవాలనిపిస్తుంది. కాని తను కనపడట్లేదు. డబ్బు గొప్పది మాత్రమే కాదు, చెడ్డది కూడా. దాని మత్తు చాలా చెడ్డది. నాకు డబ్బుందన్న పొగరు అంతకన్నా చెడ్డది. ఈ తేడాలు నాకే తెలివు, నా పిల్లలకెలా తెలుస్తాయి? వాడు మత్తుమందుల బారిన పడ్డాడు. నిండా 20 ఏళ్లు లేవు వాడికి. అక్కడితో సరిపుచ్చినా బాగుండేది. ఏవో మందులు మాకులు వాడి మామూలు మనిషిని చేసుకునేవాళ్ళం. అవి వాడినవారి జాబితాలోనే కాదు, వాటిని అమ్మేవారి, కొనేవారి జాబితాలలో కూడా పేరు చేర్పించుకున్నాడు వాడు. వార్తల్లో వాడితో పాటు నన్ను వ్యక్తిని చేశాడు. ఆ పైన పోలీసుల ఎంక్వైరీ ఒకటి. ఇవేవీ నన్ను భయపెట్టలేదు. కాని ఏ మాఫియాలో అయితే వీడు తెలియకుండా ఇరుక్కున్నాడో, ఆ మాఫియా నుండి వచ్చిన హెచ్చరికలు మాత్రం నన్ను భయపెట్టాయి. మీ వాడు నోరు తెరిస్తే వాడి ఒంట్లో ప్రాణాలుండవు, అది ఆ హెచ్చరిక. వాడిని కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదు. నా పరువు పోయినా పర్వాలేదు, వాడి ప్రాణం కాపాడుకుంటే చాలుననుకున్నాను. కాని రెండింటినీ పోగొట్టుకున్నాను. ఏ స్థితిని, ఏ స్థాయిని, ఏ పలుకుబడిని చూసి మెడిసిపడ్డానో, అవేవీ నా బిడ్డ ప్రాణాల్ని కాపాడలేకపోయాయి. జనాలు అన్నీ మర్చిపోతారు. పోయిన నా పరువు ప్రతిష్టలు 10 రోజుల్లో నావి నాకొచ్చేస్తాయి. నా బిడ్డ ప్రాణాలలా వస్తాయా? ఒక్కగానొక్క కొడుకు, నిండా 20 ఏళ్లు లేవు. ఒరీ భగవంతుడా, ఏ పాపానికి ఈ శిక్ష? విచిత్రంగా ఆ సమయంలో ఆమె నాకు గుర్తుకు రాలేదు. ఆమెను చూడాలన్న తలంపు

కూడా నాకు కలగలేదు. కాలం మెల్లగా జరుగుతుంది. ఓరోజు సాయంత్రం నా భార్య కూతురు మా గదిలో గొడవపడుతున్నారు. నేను వచ్చినట్లు ఇద్దరూ గమనించినట్లు లేరు. నా భార్య బిడ్డ మీద చేయి చేసుకుంది. నా బిడ్డ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది అడిగాను. నా భార్య చెప్పిన సమాధానం విని మ్రాన్ పడిపోయాను. నా బిడ్డని ప్రేమించానని చెప్పి మోసం చేసిన ఆ దుర్మార్గుడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. వాడితో గొడవపడి ఏం ప్రయోజనం అల్లరావడం తప్ప? అమ్మాయి ఈ వంగే అడిగి భంగపడింది. మనం కూడా అవమానపడ్డం అవసరమా? మీకు తెలిసిన డాక్టర్ ఎవరన్నా ఉంటే చూడండి, గర్భస్రావం చేయించాల్సి ఉంది అంది నా భార్య. అభం శుభం తెలియని అమాయకపు ఆడపిల్లని మోసం చేయడానికి వాడికి మనసెలా ఒప్పింది? వాడు మనిషేనా? వాణ్ణి కన్నది కూడా ఆడదే కదా. కాని మెదడుకి ఆమాత్రం ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వలేకపోయారా భగవంతుడా? కొడుకు పోయి ఏడాదయ్యిందో కాలేదో ఉన్న ఈ పిల్లకి ఇలా అయ్యింది. ఎందుకని నాకిన్ని కష్టాలు భగవంతుడా? ఏం చేశానని? చాలామంది కన్నా నేనెంతో మంచివాడినే, అయినా ఏమిటిలా? కాలగర్భంలో దాచేసిన నా తప్పు నాకు గుర్తుకు రావడం లేదు. భగవంతుణ్ణి నేను నిలదీస్తూనే ఉన్నాను. నన్ను నిలదీసేందుకు ఆమె రాలేదు. ఎలా పొక్కిందో విషయం బయటికి పొక్కింది. అందువల్ల మంచి సంబంధాలేవీ రాలేదు. వచ్చిన వాటిల్లో మంచిదనుకున్న సంబంధం చూసి పెళ్లి చేశాను పిల్లకి. మంచి అని అనుకోవడంలో తప్ప మరెందులోనూ మంచితనం లేనివాడు అల్లుడయ్యాడు. వాడికున్నంత డబ్బాష మరెవరికీ లేదనుకుంటాను. అయినా మంచి వ్యక్తిత్వం కలవాడు. తన సొంత కాళ్ల మీద నిలబడతాడు తప్ప మామగారి ఆస్తికి ఆశపడి పెళ్లి చేసుకుంటాడా? తల్లిదండ్రులకు ఏకైక సంతానం, అందమైన ఆస్తిగల ఆడపిల్ల అనే జాక్పాట్ను ఏ దుష్టుడైనా ఎందుకు వదులుకుంటాడు? కనీసం దాన్నైనా బాగా చూసుకున్నా బాగుండును. చరిత్రహీనుడు గురించి ఏం చెప్పుకోగలం? ఇప్పుడు కూడా నా గతం నాకు గుర్తుకు రాలేదు. ఆమెను చూడాలన్న నా పాతకాలపు కోరిక జ్ఞాపకం రాలేదు. ఎడమకాలు ఎడమచేయి పడిపోయాయి. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షనుట. ఆస్పత్రిలో ఉన్నాను. వచ్చిన కష్టాల్ని భరించలేకో, రాబోయే కష్టాలకు భయపడో నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. వేరెక్కడైనా సుఖపడుతుందేమో తెలీదు. ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్నాను. కూతుర్ని కనీసం ఫోన్ కూడా చెయ్యనివ్వని దుర్మార్గుడు అల్లుడైనాడు నాకు. అయినకాటికి ఆస్తందా లాగేశాడు. ఇంకా తీరని అత్యాశ. ఏమాత్రమన్నా నేను జాగ్రత్త పడకపోయి ఉంటే ఇవాళ చూసే దిక్కులేక, వైద్యం చేయించుకునే స్తోమత లేక రోడ్డుమీద అడుక్కు తింటుండేవాణ్ణి. ఇప్పుడు మాత్రమేముంది? రేపొద్దున పోతే దహన సంస్కారాలు చేసే దిక్కు కూడా లేదు. అనాథ ప్రేతమై ఏ మున్సిపాలిటీ వాళ్ల చేతో అంత్యక్రియలు చేయించుకోవలసిందే. ఇంత బ్రతుకు బ్రతికి ఛీ, ఏం బ్రతికిది? నాది ఓ బ్రతికేనా? నా ఆలోచనలతో నా శరీరంతో సంబంధం లేకుండా ఇంజెక్షన్ చేసేస్తోంది నర్సు ఎదురుగా ఉన్న టీవీని చూస్తూ. అమ్మా, నాకు పడిపోయింది ఎడమకాలు ఎడమచేయి. నువ్వు ఇంజెక్షన్లు చేస్తున్నది కుడిచేతికి స్పర్శ ఉంది. అంతేకాదు, దానికి నొప్పి కూడా తెలుస్తోంది. భగవంతుడు మేలు చేయబట్టి నోటితో చెప్పుకునే అవకాశం ఉండనిచ్చాడు. లేకపోతే మీరిలా టీవీలో పాటలు వింటూ ఆటలు చూస్తూ చికిత్స చేస్తుంటే అయ్యో భగవంతుడు అంటూ అనుభవించాల్సిందేగా. గట్టిగా అంటున్న నాకు ఏదో తట్టినట్లనిపించింది. అనుభవించడం, అవును అనుభవించడం. నా జ్ఞాపకాల త్రవ్వకాన్ని కట్టుపడుతూ అంది నర్సు, సారీ సార్, టీవీలో మా మేడం అవార్డునందుకుంటున్న ప్రోగ్రాం వస్తుందని చెప్పారు. ఆ ధ్యాసలో పడి రియల్లీ సారీ సార్ క్షమాపణ పూర్వకంగా ఆ పిల్ల చెప్పేటప్పటికీ వచ్చిన కోపమంతా చల్లారిపోయింది. పర్వాలేదులేమ్మా, నా బిడ్డ వయస్సు నీది, నీ మీదేం కోపం లేదమ్మా. ఇంతకీ మీ మేడం అంటే ఎవరు అడిగాను జిజ్ఞాసతో. మా మేడం అంటే ఈ ఆస్పత్రి వ్యవస్థాపకుడైన ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవ్ గారి భార్య. ఏ కారణంగానైనా సరే జీవితంలో మోసపోయినా లేదా నిరాశ్రయులైన ఆడపిల్లలకి చేయూతనిచ్చే సంస్థని స్థాపించారు. దాదాపు 25-30 ఏళ్లై ఉంటుంది దాన్ని స్థాపించి. ఇప్పుడు ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. మా మేడంకి 2 నెలల క్రిందటే అమెరికాలో అవార్డునిచ్చారు. దాన్ని పురస్కరించుకుని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఆమెను ఈరోజు సత్కరిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను ఆ సంస్థ నుండి వచ్చినదాన్నే.

నాలాంటి వాళ్ళమెందరమో ఆమెకు రుణపడి ఉన్నాం. ఆవిడే లేకపోతే ఇవాళ మా గతేంటో మాకే తెలీదు. అందువల్లే బుర్రంతా అదే ధ్యాస నుండి మాకే తెలియని ఉద్వేగం ఉత్సాహంలో మునిగిపోయి ఉండినందున మీకు ఇంజెక్షన్లు సరిగ్గా చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నిజానికి ఇలాంటి పొరపాట్లు చేశామని తెలిస్తే మా సార్ కాదు ముందు మా మేడం ఒప్పుకోరు. దయచేసి ఎవరికీ కంప్లైంట్ ఇవ్వకండి సార్. ఆ పిల్ల చూసిన చూపులు చెప్పిన మాటలు చూసి విన్నాక మనిషిన్న వాడెవడు ఆ అమ్మాయి చేసిన తప్పుని మనసులో ఉంచుకుంటాడనుకోను. ఆ మాటే ఆ అమ్మాయికి చెప్పి ఇంతకీ మీ మేడం పేరేమిటి అడిగాను. సుదీప్తి మేడం. అదిగోండి టీవీలో ప్రోగ్రాం ప్రారంభమైంది అని ఆసక్తిగా చూడసాగింది. ఆ పేరునే తలుచుకుంటూ ప్రోగ్రాం చూడసాగాను. సుదీప్తి. అవును ఆ సుదీప్తే. అవునవును ఈమె ఆమెనా? ఎంత ఎత్తుకు ఎదిగింది. నేనేమనుకున్నాను ఆమె ఏమైంది? నేనామెకు ఏం చూపించాలనుకున్నాను? నేడామెను నేనే స్థాయిలో చూస్తున్నాను. అవును ఇప్పుడు కాలం గుర్తు చేయడం మొదలుపెట్టింది. నా కష్టాలకి కారణమేంటో నాకు తెలిసి వస్తోంది. నా అనుభవానికి కారణమేంటో నాకు తెలుస్తోంది. నా కొడుక్కు పట్టిన దుర్గతి, నా కూతురు అనుభవిస్తున్న నరకం అన్నింటికీ కారణం నేనే. నిజమే, తల్లిదండ్రుల పుణ్యంతో పాటు పాపఫలాన్ని పిల్లలు అనుభవిస్తారు. ఆనాడు తనను మోసం చేసిన నేను ఓ కూతుర్ని కంటానని గాని, నాలాంటి ఓ మోసగాడి చేతిలో నా కూతురు జీవితం బలవుతుందని కానీ తెలీదు. ఈనాడు నా బిడ్డ అనుభవిస్తున్న ప్రతి కష్టము, కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆనాడు సుదీప్తి మనసును గాయపరిచిన దానికి ప్రతిఫలమే. ఆ రోజు నేను సుదీప్తిని త్యజించాను. ఈరోజు నా భార్య నన్ను త్యజించింది. మనసు మూలుగుతోంది. తనెన్ని రకాలుగా వేడుకుంది నన్ను. అవును చివరకేమంది, ఇంతకింత అనుభవిస్తావు. నిజం సుదీప్తి, అనుభవించాను, అనుభవిస్తున్నాను. చేసిన పాపం ఎప్పుడు పండుతుందో తెలియనంతకాలం నువ్వు కనపడాలని కోరుకున్నాను. తీరా పాపం పండటం మొదలయ్యాక చేసిన పాపాన్ని మర్చిపోయాను. నీవు కనపడాలని నేననుకున్నప్పుడు నువ్వు కనపడలేదు. నీవిప్పుడు కనపడ్డాక నిన్ను చూసే ధైర్యం నాకు లేదు. ఆ రోజున నువ్వు నామీద చేయి చేసుకున్నావు. ఆ కసి నాకు తీరనే లేదు. నీవేమీ చేయకుండానే నీ కసిని ఆ భగవంతుడు తీర్చేశాడు. మనిషి ఎంత మంచివాడైనా కొంత రాక్షసత్వం మిగిలిపోతుంది కాబోలు. ఎంత అనుభవించినా కొంత బుద్ధిహీనత దాన్ని కప్పేస్తుంది కాబోలు. ఇంతటి పశ్చాత్తాపంలోనూ ఓ ఆలోచన, డాక్టర్ సంజీవ్కి నీ గురించిన నిజం చెప్తే ఎలా స్పందిస్తాడో. మళ్ళీ తప్పు. ఇంత అనుభవించాక కూడా మరో తప్పుడు ఆలోచన. తప్పుడు ఆలోచనలు నాకు మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తున్నాయి? ఇదేంటి, నాకేదో జరుగుతోంది, కుడిచేయి కదలట్లేదేంటి, నర్సుతో చెప్తామంటే మాట గొంతు దాటి రావడం లేదు, ఏమవుతుంది? భగవంతుడా. కాదు కాదు సుదీప్తి, ఎందుకింత అనుభవిస్తున్నాను?

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి.
2: నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా?
1: అయినా ఏ టెన్షన్ లేదు అతనికి, చూడు.
3: టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. మీ బ్యాంక్ అకౌంట్ పిన్, పాస్వర్డ్, ఇంకా ఓటీపీ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విందాం. తరంగిణి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్. ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆస్తులు అంతస్తులు చిత్రం నుండి కేజే యేసుదాస్ పడిన ఈ గీతాన్ని విందామా?

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15.

0: Squash Championships, and Indian sub-junior men's team beat Pakistan 3-1 to clinch gold at FIH Youth Hockey 5S Asian Championships. Women's team bagged silver medal. And with that, we end the morning news. Have a nice day.
1: Akashavani Varangal Kendram. శ్రోతలు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం చేయవలసిన హలో మనోరంజన్ కార్యక్రమాన్ని వినిపించలేకపోతున్నాము. ఇప్పుడు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోయే పాట ఘర్షణ చిత్రం నుండి. హరిణి పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్.

0: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఉయ్యాల జంపాల చిత్రం నుండి హర్షిక అనుదీప్ పాడిన పాట. గీత రచన వాసు, సంగీతం సన్నీ.
1: ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమనీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఈరోజు అనివార్య కారణాల వల్ల హలో మనోరంజని కార్యక్రమాన్ని వినిపించలేకపోతున్నాం. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట కమిటీ కుర్రోళ్ళు చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం అనుదీప్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మల్లన్న చిత్రం నుండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట

0: ఏ మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చి బెట్టేనా,
1: నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఏంటి తెగ ఓవర్ చేసినావు?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా.
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు
1: మంచి మూడ్.
0: అయ్యో
3: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా. నన్నే కాదు

0: பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
10: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
12: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు.

ఈరోజు అనివార్య కారణాల వల్ల హలో మనోరంజని కార్యక్రమాన్ని వినిపించలేకపోతున్నాము. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఓం శాంతి చిత్రం నుండి కునాల్ గంజవాలా, సునిధి చౌహాన్ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఇళయరాజా.

నిర్మల కాన్వెంట్ చిత్రం నుండి కైలాష్ ఖేర్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం రోషన్ సాలు.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది,
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇంట్రెస్ట్

0: స్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి పరశురామ్ చిత్రం నుండి. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట సారొచ్చారు చిత్రం నుండి. వేణు రెనినారెడ్డి పడిన రామజోగేశాస్త్రి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట లవ్ స్టోరీ చిత్రం నుండి నకుల్ నంబియార్ జోనితా గాంధీ పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం

0: సీమా తెలుగు సినీ గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:30. ఇప్పుడు వినండి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో బాలజ్యోతి హైస్కూల్ కాశీబుగ్గ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం.
1: అందరికీ శుభోదయం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల వివేకానంద కాలనీ కాశీబుగ్గ విద్యార్థిని విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా చక్కని నడవడికను నేర్చుకునే మాబడి గురించి కొన్ని మంచి వాక్యాలతో మన ముందుకు వస్తుంది 4వ తరగతి నుంచి ఎస్ చరణ్య.
2: అదిగోనండి, మాబడి నేర్పును మాకు చక్కని నడవడి, శ్రద్ధగా చదువులు చదివిదామండి, చక్కగా కలిసి ఉంటామండి, పాఠాలెన్నో చదివామండి, పంచతంత్రం విన్నామండి, అందులో నీతి తెలిసిందండి, ఎప్పుడు తప్పులు చేయండి, చక్కగా బుద్ధిగా ఉంటామండి, మంచి పనులు చేస్తామండి, ఆనందంగా జీవిస్తామండి, తగవులు ఎప్పుడు పడకండి, కలిసి కట్టుగా ఉంటామండి, కలిసి మెలిసి పని చేస్తామండి, కంచు కోట నిర్మిస్తామండి, కోటకు జెండా కడతామండి, ఆకాశాన ఎగరేస్తామండి, ఆ ఎగరే జెండా మాదేనండి, అది మా భారత జెండా సుమండి. ధన్యవాదాలు.
1: చాలా చక్కగా చెప్పింది మన చరణ్య. కార్యక్రమంలో ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. అటువంటిది తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. సంభాషణ రూపంలో మనకు వివరించడానికి వస్తున్నారు 7వ తరగతి నుంచి ఎల్ లాస్యాసాయి మరియు కే లహరి.
3: ఎలా ఉన్నావు శారద?
4: నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు?
3: నేను బాగానే ఉన్నాను. నువ్వు దసరా పండుగను ఎలా జరుపుకున్నావు?
4: బాగా జరుపుకున్నాను.
3: దసరా పండుగ ఎక్కడెక్కడ జరుపుకుంటారు?
4: దసరా పండుగ మన దేశం మొత్తం జరుపుకుంటారు. ఇప్పట్లో ప్రతి ఇంటిలో గౌరీ పూజను జరుపుకుంటారు.
3: తెలంగాణ రాష్ట్రంలో గౌరీ పూజ ఏ పండుగ రూపంలో జరుపుకుంటారు?
4: తెలంగాణ రాష్ట్రంలో గౌరీ పూజను బతుకమ్మ పండుగ రూపంలో జరుపుకుంటారు.
3: హా, నాకు తెలుసు. మా ఇంటి చుట్టుపక్కల బతుకమ్మను ఆడుతారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరిస్తారు.
4: నువ్వు నిజం చెప్పావు. ఆడవాళ్ళు, పిల్లలు అందమైన దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మను ఆడుతారు. బతుకమ్మను గౌరీమాత రూపంలో పూజిస్తారు.
3: ఒకసారి నీకు తెలిసిన బతుకమ్మ పాట పాడవా?
4: సరే సరే, నేను పాడుతాను, విను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బిడ్డలెందరమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ నీలగౌరి ఉయ్యాలో, మా ఊరుకొచ్చింది ఉయ్యాలో, మా ఇంటికొచ్చింది ఉయ్యాలో.
3: అబ్బా, ఎంత మంచి పాటో.
4: బతుకమ్మ పండుగ మన రాష్ట్రానికి అందాన్ని తెస్తుంది.
3: అవును, నేను బతుకమ్మను 9 రోజులు 9 రకాల పేర్లతో పిలుస్తారు అని విన్నాను. నీకు వాటి పేర్లు తెలుసా?
4: హా, నాకు తెలుసు, చెప్తా విను. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలకల బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ.
3: ఎంత బాగున్నాయో పేర్లు. మరి వాటికి ప్రసాదాల రూపంలో ఏం చేస్తారు?
4: పప్పు, అటుకులు, బియ్యం ముద్దలు, సత్తుపిండి, పల్లిపిండి, మలిదా ముద్దలు, సద్ద ముద్దలు తయారు చేసి పెడతారు. ఇవి మన దేశ సంప్రదాయాన్ని నిలుపుతాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే కాపాడాలి.
3: సరే, ఇక ఉంటాను.
4: ధన్యవాదాలు.
1: సంభాషణలో ఎంతో చక్కగా వివరించారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు భాష అంటే చక్కటి సామెతలు, జాతీయాలు, సూక్తులు, పలుకుబడులు, నినాదాలు, పద్యాలు. చక్కటి నినాదాలతో 6వ తరగతి నుండి చెప్పడానికి వస్తుంది సుప్రజ.
5: అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, పిల్లలు బడికి పెద్దలు పనికి, లక్షల కన్నా అక్షరాలు మిన్న, చదువు నేర్చుకో నీ బ్రతుకు మార్చుకో, చదివితే జ్ఞానం చదవకపోతే అజ్ఞానం, పనికెందుకు తొందర చదువుకో ముందర, విద్య లేని వాడు వింత పశువు, మనిషి అవుతాడు చదువుంటే మనిషి. ధన్యవాదాలు.
1: నినాదాలు చాలా గొప్పగా చెప్పింది కదా సుప్రజ. కార్యక్రమంలో ఇప్పుడు పుణ్యభూమి నా దేశం అంటూ మన ముందుకు వస్తున్నాడు 2వ తరగతి నుండి ధీరజ్ మహేంద్ర.
6: పుణ్యభూమి నా దేశం, నమో నమామి, ధన్యభూమి నా దేశం, సదాస్వరామి, నన్ను కన్న నా దేశం, నమో నమామి, అన్నపూర్ణ నా దేశం, సదాస్వరామి, మహోమహుల కన్న తల్లి నా దేశము, మహోచరి

గల భాగ్యోదయదేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదా స్మరామి. నన్ను కన్న నా దేశం, నమో నమామి. అన్నపూర్ణ నా దేశం, సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి, మతో మాది శక్తులు శురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్య

నెత్తురు తెలకందిద్దిన మహావీరుడు సార్వభౌముడు. రేయ్, ఎందుకట్టలసిస్తూ? నారు పోసావా? నీరు కట్టావా? కోత కోసావా? కుప్పలు ఉచ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి తిని బ్రతికే నీకు ఎందుకు కట్టాలాసిస్తూ అని పెర పెర సంఖ్యలు తెంచి సరాజ పోరాడమించి ఉరికయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాశ్వరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదాశ్వరామి. అదిగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగే తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బతుకు తెరువుకు దేశమచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన డమ్ములెవరికి వచ్చరా అన్నామన్నెందుర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి కాల్చి

0: అఖండ భరత జాతి కన్న స్వర్గమని ప్రతి మంచి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలి. హిందూ ఫౌజు జై హింద్ అని గడిపాడు, గగన సిగల కేసి మరుపోయాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ధన్యవాదాలు.
1: అద్భుతంగా చెప్పాడు కదా. కాకుంసం శేషప్ప గారు రచించిన నరసింహ శతకంలోని ఒక ఆణిముత్యాన్ని మనకు తెలియజేస్తున్నది 7వ తరగతి నుండి బి మనస్విని.
2: లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేత పెట్టలేడు, తాను బెట్టకయున్న తగు పెట్టదు గాని ఎరులు బెట్టక జూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తనముల్లే ఓయినట్లు జిఫ్ఫతో చాడీలు చెప్పుచుండు. ఫలం విఘ్నంబైన బలుసంత సమునందు మేలు కలిగిన జాలమిడుచుండు. శ్రీరమానాథ, ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస, శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దృతదూర భావం. ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురంలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహ. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు, పెట్టకపోతే ఏ గొడవ లేదు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లే పోయినట్లు నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోబి తాను అనుకున్నట్లు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరమానాథ, ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా చెప్పవచ్చు కదా. ధన్యవాదాలు.
1: మనకు ఆణిముత్యం లాంటి పద్యం మంచిగా చెప్పింది కదా. ఇప్పుడు కార్యక్రమంలో మన జీవన శైలిలో ఒక భాగం చెరువు. అలాంటి చెరువు ఏకపాత్రాభినయంతో మన ముందుకు వస్తుంది. 6వ తరగతి నుండి జీ చిత్రలేఖ.
3: అందరు బాగున్నారా? నేను మీ చెరువును, నాతోనే మీ ఉపయోగాలన్నీ కల్పవల్లని నాలో వినాయకమూర్తులను, బతుకమ్మలను, బొడ్డమ్మలను, దుర్గామాతలను నిమజ్జనం చేస్తారే అయ్యారే. నన్ను పట్టించుకొని బాగు చేసేది ఎవరు? ఎవరు? ఫ్యాక్టరీ కలుషితాలతో, మురుగునీటితో, ప్లాస్టిక్

0: వ్యర్థాలతో నన్ను నింపేస్తున్నారు కదా, నాపై మీకు జాలి లేదా? నన్ను బాగు చేయండి, నేను బాగుంటేనే కదా మీరు బాగుంటారు, ఇక గుర్తుంచుకుంటారు కదా. ధన్యవాదాలు.
1: చిత్రలేఖ చాలా బాగా వివరించింది కదూ. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని కథ అంటే శ్రద్ధాశక్తులు కనపరచని వారుండరు. ఆసక్తికరమైన కథతో మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి నుండి ఎం మన్విత్రావు.
2: చిలుక నేర్చిన విద్య. తపతీ వనంలో జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఒకరోజు కొన్ని జంతువులు సాయంత్రం వేళ కూర్చొని కాలక్షేపం చేస్తుండగా ఒక్కసారిగా పులిగాండ్రింపు వినిపించింది. దాంతో జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీశాయి. తీరా చూస్తే అది పులి కాదు, పులిలా ధ్వని అనుకరణ చేసిన చిలుక. అదే అడవిలో నివసించే చిలుక ఇతర జంతువుల్లా అరిచే విద్యను నేర్చుకుంది. ఆ విద్యతో అన్నింటినీ ఆట పట్టించేది. ఇప్పుడు కూడా పులిలా అరవడంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఆ చిలుక చేసిన పనికి జంతువులన్నీ కోపగించుకున్నాయి. ఎన్నిసార్లు చెప్పాలి ఇలా భయపెట్టి ఇతర జంతువుల్ని ఇబ్బంది పెట్టవద్దు అని? ఇదే చివరిసారి, మరోసారి ఇలా చేస్తే అడవి నుంచి వెళ్ళేస్తాం అని హెచ్చరించాయి. అయినా అది వాటి మాటలు పట్టించుకోకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మరో రోజు ఎప్పటిలాగా జంతువులను ఆట పట్టిద్దామనుకుని పులిలాగా అరించింది. ఆ అరుపుల్ని అడవిలో ఉన్న పులి విని ఈ అడవిలోకి వేరే పులి వచ్చిందా ఏమిటి అనుకుని వెళ్ళి చూసింది. అక్కడ పులిలా అరుస్తున్న చిలుకను చూసి ఆశ్చర్యపోతూ వెనుక నుంచి వెళ్ళి పట్టుకుంది. నువ్వు ఎందుకు నాలాగా అరుస్తున్నావు, నేనంటే నీకు భయం లేదా అని గాన్రిస్తూ చిలుకను తినబోయింది. ఈ హఠాత్ పరిణామానికి కంగారు పడిన చిలుకకు నోట మాట రాలేదు. వెంటనే తేరుకొని, పులిబావా పులిబావా, నన్ను క్షమించు, నేనేదో సరదా కోసం నీ గొంతును అనుకరించాను, అంతేగాని నిన్ను తక్కువ చేయాలని కాదు అంది. ఇంతలో మృగరాజుతో కూడిన జంతువుల సమూహం అటువైపు రావడంతో పులి చిలకను తినే ప్రయత్నం విరమించుకుంది. బతుకు జీవుడా అనుకుని పులి చేతుల నుంచి వదిలించుకొని పక్కన ఉన్న చెట్టు మీద వాలి, మృగరాజా నన్ను రక్షించండి అని ప్రాధేయపడింది. ఏం జరుగుతుంది ఇక్కడ అని మృగరాజు అడగగా పులి జరిగిన విషయం చెప్పింది. అక్కడే ఉన్న ఇతర జంతువులు కూడా ఈ చిలుక రోజు పులిలా ఇతర జంతువుల్లా ధ్వని అనుకరణ చేస్తూ అన్నింటినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది అని చెప్పాయి. వెంటనే చిలుక, క్షమించండి మృగరాజా, నేను ఇక ఎప్పుడూ అలా చేయను అని ప్రాధేయపడింది. చూడు చిలుక, నీ దగ్గర ఉన్న ధ్వని అనుకరణ విద్యతో నలుగురిని ఆనందింపజేయి, అంతేగాని దాన్ని దుర్వినియోగం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టద్దు అని మృగరాజు హితబోధ చేసింది. అప్పటి నుంచి చిలుక తనకొచ్చిన విద్యతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మృగరాజు ఏర్పాటు చేసే సమావేశాలలో రకరకాల జంతువుల గొంతులను అనుకరిస్తూ వాటిని ఆనందింపజేసింది. ఈ కథలోని నీతి, మనం ఏదైనా నేర్చుకుంటే నలుగురు ఇబ్బంది పడేలా ఉండకూడదు, నలుగురు ఆనందించేలా ఉండాలి. ధన్యవాదాలు.
1: అద్భుతం, చాలా చక్కగా వినిపించాడు మన్విత్రావు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి చిన్ని పాటతో 6వ తరగతి నుంచి మన ముందుకు వస్తుంది సుకృతి.
3: చిన్నాడుల హృదయములో చిరునవ్వులు ఉప్పొంగా, ప్రతిలేత మనసుల్లో నవకాంతులు వెలగంగా, వచ్చారు పెన్నిధులు మా విన్యాసం చూడంగా, గురువుల పెద్దల ఆశయాలనే నెరవేరుద్దాము, గురువులను ప్రేమించి ప్రతినిత్యం దానించి సాగాలి మేమంతా వరి ఆశీర్వాదముతో, తామెంతో కాలంగా బుద్ధి విద్యల్ని నేర్పించి కనిపించారు మాకు ఆ దేవుడి రూపంలో, చిన్నాడుల హృదయములో చిరునవ్వులు ఉప్పొంగ. ధన్యవాదాలు.
1: సుకృతి పాట చాలా బాగా పాడింది. ఇప్పుడు కార్యక్రమంలో తెలంగాణలో నిజాం నిరంకుశత్వ పాలనకు రజాకార్ల అరాచకత్వం తోడై తోడేళ్లుగా ప్రజలను పీడిస్తున్నప్పుడు షోయబుల్లా ఖాన్ తన కళాన్ని కత్తివలే శత్రువుల గుండెల్లో గుచ్చుతూ ప్రజల్లో చైతన్య జ్వాలలను రేకెత్తించిన ఆయన కథనాన్ని రూపకంగా మనకు తెలియజేస్తున్నవారు 8వ తరగతి నుండి సిహెచ్ పూజిత్ మహేంద్ర, విష్ణుసాయి 7వ తరగతి నుండి భానుశ్రీ.
4: అరే అన్నయ్య, ఈరోజు చాలా బోర్ కొడుతుందిరా.
5: అయితే ఆడుకుందామా?
6: ఎప్పుడూ ఆటలేనా, ఒక మంచి కథ చెప్పుకుందాంరా.
5: ఏం కథ? చీమ కథ, ఏనుగు కథ?
6: కాదు కాదు, ఒక యోధుడి కథ.
4: అబ్బా భలే ఉంటుందిరా, కత్తులు గుర్రాలు ఏనుగులు రాజ్యాలు భలే భలే.
6: ఇది కత్తి పట్టి యుద్ధం చేసిన వీరుడి కథ కాదు, కలం పట్టి అక్షరమనే తూటాలతో ఆనాటి రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడి కథ. నరరూప రాక్షసుడైన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వి దురక్రమాలను ప్రశ్నించిన శూరుడి కథ. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడానికి ఏ పత్రిక శాసించేది కాదు. అలాంటి

0: కాలంలో ఇమ్రోజ్ పత్రిక ద్వారా వారి అరాచకత్వాలను తెలియజెప్పిన ఒక మహనీయుడి కథ. అతనే మన షోయబుల్లా ఖాన్.
1: అవునా? అయితే కథ మొదటి నుంచి చెప్పరా.
2: అవునురా, ఆయన పేరు వింటేనే నరాలు ఉప్పొంగుతున్నాయి, త్వరగా చెప్పరా.
0: అయితే వినండి, కథ పూర్తిగా చెప్తాను. ఆ రోజుల్లో మాన్కోట స్టేషన్లో హబీబుల్లా ఖాన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఒకరోజు బాపూజీ విజయవాడకు వెళ్తున్నాడు. ఆ రోజు హబీబుల్లా ఖాన్ బాపూజీని చాలా దగ్గరగా చూశాడు. బాపూజీ కూడా తదేక దృష్టితో చూశాడు హబీబుల్లా ఖాన్ని. ఆ తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టానన్న వార్త తెలిసింది. అతనికి గాంధీ పోలికలే వచ్చాయనుకుంటాడు. అతనికి షోయబుల్లా ఖాన్ అనే పేరు కూడా పెడతారు. పెరిగి పెద్దయ్యాక షోయబుల్లా ఖాన్ తాజ్వి అనే ఉర్దూ పత్రికలో రజాకార్ల అరాచకత్వాల గురించి తెలియజెప్తాడు. కానీ ఆనాటి రజాకారులు ఆ పత్రికను నిలిపివేస్తారు. షోయబుల్లా ఖాన్ దేశ ఉర్దూ పత్రిక లేదని చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఇమ్రోజ్ పత్రికను ప్రారంభించి వారి అరాచకత్వాలను తెలియజెప్తాడు. కానీ ఆనాటి అధికారులు పత్రికను ప్రచురింపజేయకుండా కాగితాన్ని నిలిపేస్తారు. అయితే అచ్చు యంత్రాలు వాడి పత్రికను ప్రచురిస్తాడు. ఒకరోజు గాంధీజీ చనిపోయాడనే వార్త తెలిసి అతని ఇంటికి వచ్చి ఏడుస్తాడు. వాళ్ళమ్మ చూసి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, అతను దేశ సేవలో చనిపోయాడు కదా, మనం గర్వపడాలి అని చెప్తుంది. తల్లి మాటలకు షోయబుల్లా ఖాన్, అమ్మ నేనే కనుక దేశ సేవలో చనిపోతే నువ్వెడవవా అని అడుగుతాడు. దానికి అతని తల్లి, నిజంగా నా కొడుకే గనక దేశ సేవలో చనిపోతే నేను గర్వపడతాను అని బదులు చెప్తుంది. ఆ తర్వాత షోయబుల్లా ఖాన్ పత్రికలలో రజాకార్ల దౌర్జన్యాల గురించి రాస్తున్నాడని తెలిసి కాసిం రజ్వీ రజాకార్లతో, హిందూ అయినా ముస్లిం అయినా మనకెదురు తిరిగిన వారు రెండు చేతులు నరికివేయండి అని ఉత్తర్వులు జారీ చేస్తారు. దాని తర్వాత అతనికి ఎన్నో బెదిరింపు లేఖలు వస్తాయి. దాంట్లో ఒకటి, నువ్వేమన్నా గాంధీ కొడుకువా, నీ డొక్క చీల్చేస్తా అని ఉంటుంది. అది చూసి అతని స్నేహితులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. అదే రోజు రాత్రి షోయబుల్లా ఖాన్ ఇంటికి వచ్చి దారిలో కాపు కాచి రజాకార్లు తుపాకులతో దాడి చేస్తారు. అది చూసి అతని బామ్మార్ది గట్టిగా అరుస్తాడు. అప్పుడు వచ్చిన వారిలో ఒకడు, ఏ చెయ్యి కాసిం రజ్వి దౌర్జన్యాల గురించి చెప్పిందో, ఏ చెయ్యి ఇమ్రోజ్ పత్రికను ప్రచురింపజేసిందో, పరిచయం చేసిందో, ఆ రెండు చేతులను నరికివేయండి అని అతను రెండు చేతులు నరికివేస్తారు. దాని తర్వాత వాళ్ళ బామ్మార్ది గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని చుట్టుపక్కల వారు బయటికి వస్తారు. అంతటితో దుండగులు పారిపోతారు. రక్తగం అడుగులో ఉన్న అతన్ని చూసి అతని భార్య ఆవుజా, వారు ఇంతటి ఘోరం చేసినప్పుడు మీరెందుకు అరవలేదు అని ఏడుస్తుంది. అప్పుడు షోయబుల్లా ఖాన్, నేనరిస్తే అది పిరికితనమవుతుంది, ధైర్యంగా చనిపోయిన వాడికే స్వర్గం, నేలాగైనా చనిపోతాను, ఔజా నువ్వు వీరపత్ని అనిపించుకో, అమ్మా నువ్వు వీరమాతం అనిపించుకో అని షోయబుల్లా ఖాన్ తుది శ్వాస విడుస్తాడు. ఇదే ఆ మహనీయుడి కథ.
1: ఒరే అన్నయ్య, కథ చెప్పామంటే కన్నీళ్లు పెట్టించావు. మనకు చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేం. పాపం ఆయన ఎంత తల్లడిల్లిపోయాడో కదా.
2: అవునురా, మనం కూడా మన దేశం కోసం ఏదో ఒకటి చేయాలి.
3: జై హింద్.
2: ధన్యవాదాలు.
4: అద్భుతంగా ఉంది కదా షోయబుల్లా ఖాన్ వీరగాథ. షోయబుల్లా ఖాన్ గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కార్యక్రమంలో చక్కటి పొడుపు కథలను పొడుస్తాను విప్పగలరా అంటూ మన ముందుకు వస్తుంది 5వ తరగతి నుండి కే తన్మయి మరియు మనవితరావు.
5: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది?
6: ఓ ఇంతేనా చల్లకవ్వం,
5: గొడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయేవారికి వడించు బొమ్మ, ఏమిటది?
6: అయ్యో తేలు,
5: ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు, ఏమిటది?
6: ఓ ఇంతేనా చిటికన వేలు,
5: కాళ్ళుండో గాని నడుస్తుంది, కళ్ళుండో గాని ఏడుస్తుంది, ఏమిటది?
6: అరే ఇంత చిన్నదా మేఘం.
5: ధన్యవాదాలు.
4: పొడుపు కథలు చాలా బాగున్నాయి కదూ. ఇప్పుడు కార్యక్రమంలో ఆణిముత్యాల్లాంటి వేమన పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 5వ తరగతి నుండి ఎల్ ఇషాంత్ హరి.
7: అన్ని దానములందు అన్నదానమే మిన్న, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువులు కంటే ఎక్కువ లేడయా, విశ్వదాభిరామ వినురవేమ భావం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది, జన్మనించిన తల్లి కంటే మించిన వారు లేరు, గురువులు కన్నా అధికులు లేరు. తప్పులెన్నువాడు తండోప తందాడు, ఉర్వి జనులకెళ్ళ నుండు తప్పు, తప్పులెన్నువాడు తమ తప్పులెరుగడు, విశ్వదాభిరామ

0: పునరవేమ భావం. ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపేవాడు ఎంతో మంది ఉన్నారు, కానీ తమ తప్పు మాత్రం తెలుసుకోలేడు. తప్పులు చేయని వాడు ఈ లోకంలో ఉండరు. ధన్యవాదాలు.
1: ఇషాంత్ హరి పద్యం చక్కగా వివరించాడు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చక్కటి సూక్తులను మనందరికీ చెప్పడానికి 7వ తరగతి నుండి వస్తున్నాడు ఎస్ హిమాన్షు నందన్.
2: పల్లెల అభివృద్ధి గురించి కొన్ని సూక్తులు. అందమైన పల్లెలు అభివృద్ధికి నిలువైన అద్దాలు. పల్లెల అభివృద్ధి దేశానికే అభివృద్ధి. వ్యవసాయాన్ని సాగించు, ప్రపంచాన్నే మించు. చేతి వృత్తులకు ఆధారం, ప్రజలకే జీవనాధారం. కుటీర పరిశ్రమలు పెట్టు, పల్లె ప్రగతికి అది తొలిమెట్టు. అన్నం పెట్టే అన్నదాత దేశానికే చేయుత. అమాయకపు పల్లె జీవనం మానసిక ఆనందానికి సోపానం. పల్లెలన్నీ చదవాలి, ఉన్నత ఫలాలను పొందాలి. ధన్యవాదాలు.
1: బంచి సూక్తులను మనందరికీ అందించాడు హిమాన్షు నందన్. మన జన్మభూమి గురించి బృందగానం ఆలపిస్తున్న వారు 9వ తరగతి విద్యార్థులు హాసిని, ప్రసన్న, వైష్ణవి మరియు కే కీర్తన.

పాట చాలా అద్భుతంగా పాడారు కదూ. ఇప్పుడు కార్యక్రమంలో 8వ తరగతి నుండి హేవతన్ అంటూ బృందగానాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు సనా నిలోఫర్, అయేషా షిరిన్ మరియు సుచరిత.

0: పాట చాలా బాగుంది కదూ. ఇప్పుడు కార్యక్రమంలో ఇతిహాసాలంటే తెలియని వారుండరు. మన రామాయణంలోని సీత లక్ష్మణుల గురించి మనకు తెలియజేస్తున్నారు 7వ తరగతి నుండి అలేఖ్య హరితేజశ్రీ.
1: సీతాదేవి జనక మహారాజు పుత్రిక. నాగటి చాలుతాకి పుట్టినందున సీత అని పిలువబడింది. జనక మహారాజుకు పుత్రిక కావున జానకి అని, మిథిలానగరానికి చెందింది కావున మైథిలి అని కూడా పిలువబడింది. సీత సుగుణవతి, భర్త అడుగుజాడల్లో నడిచిన పతివ్రత, రావణుని చెరలో అష్టకష్టాలను 1 సంవత్సరం పాటు అనుభవించిన ధీరవనిత, రావణుడు పెట్టిన ఏ ప్రలోభాలకు లొంగని పతివ్రత, రామనామమే జపిస్తూ రాముడు వచ్చి చెరువిడిపించేంత వరకు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసిన స్త్రీమూర్తి.

0: చివరికి అగ్ని పరీక్షకు కూడా ధైర్యంగా నిలిచి తన పవిత్రతను నిరూపించుకున్న సౌశీల్యమూర్తి.
1: లక్ష్మణుడు. సౌమిత్రి అని పిలువబడే లక్ష్మణుడు శ్రీరాముని సోదరుడు. రామునితో పాటు వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద విలువిద్యలు నేర్చినవాడు. రామునికి బహిప్రాణం. అన్నావదినలతో పాటు వనవాసానికి వెళ్ళి వారి సేవ చేసిన త్యాగపురుషుడు. సీతాదేవిని వనవాసంలో కంటికి రెప్పలా కాపాడిన దీశాలి. రామరావణ యుద్ధంలో భయంకర రాక్షసులను ఇంద్రజిత్తును వధించిన వాడు. రాజ పట్టాభిషేకంపై మోహం లేని వ్యక్తిత్వం కలవాడు. రామునిపై నిశ్చలమైన ప్రేమ, అభిమానం, భక్తి, విశ్వాసం ఉన్నవాడు. ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల వివేకానంద కాలనీ కాశబుగ్గ వరంగల్ విద్యార్థిని విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు.
3: చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. లేత మనసులు చిత్రం నుండి.

0: బాలజ్యోతి ఉన్నత పాఠశాల వివేకానంద కాలనీ కాశబుగ్గ వరంగల్ విద్యార్థిని విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, లేత మనసులు చిత్రం నుండి.

ఇంతటితో ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీ వాస్ అనే పుస్తకావిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంచి పుస్తకాల పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, యువత చెడు సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కాబోతున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ప్రవేశాల పోస్టర్ను వీసీ ఆవిష్కరించారు. కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజు సమాచారం యూనివర్సిటీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాభివృద్ది పనుల కోసం రాష్ట ప్రభుత్వం మరో 99.40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు విడుదల చేయగా, తాజా కేటాయింపుతో ఆలయ అభివృద్దికి మొత్తం 249 కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సుమారు 45% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటకల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనస్సులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 10:04 దాటి 16 సెకండ్లు. మరి కాసేపట్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆర్జే భవాని. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు 2010 నుండి 2012 మధ్య రిలీజ్ అయిన సినిమాల నుండి హిట్ సాంగ్స్ వినబోతున్నాం అనమాట. సో మీరు కూడా ఆ హిట్ సాంగ్స్ ఏమైనా వినాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, ఊరు అండ్ ఆ పాట వివరాలని మెసేజ్ చేసేయచ్చు. మా వాట్సాప్ నెంబర్ 040 అని ఎస్టీడీ కోడ్ని యాడ్ చేస్తూ 2324-0852. గుర్తుందిగా 2010, 2010, 11 and 2012 ఈ ఇయర్స్లో రిలీజ్ అయిన సినిమాలు లోంచి వచ్చిన పాటలు ఏమైనా వినాలి అనుకుంటే మాకు మెసేజ్ చేసేయచ్చు. మరి మీకోసం ముందుగా వస్తున్న సాంగ్ అష్టాచమ్మా చిత్రం నుంచి శ్రీకృష్ణ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మరి 2010, 11, 12 ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల నుంచి ఏవైనా పాటలు వినాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324082కి మెసేజ్ చేయొచ్చని చెప్పాను. సో మనకి మెసేజ్ చేశారు షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్, ఇంకా ఆదిపట్ల నుంచి గోపి కిషన్ ఉమావతి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు అడుగుతున్న పాట యాక్చువల్లీ డార్లింగ్ మూవీ నుంచి. హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంచ్, అనిరుద్ధ్, శ్రేయాంచ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే పాట కోసం ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుండి నరసింహరావు, సమిత, హర్షిణి, దీక్షిత, వర్ధిని మెసేజ్ చేస్తున్నారు. మరి మీకోసం డార్లింగ్ మూవీ నుంచి జీవి ప్రకాష్ కుమార్ కంపోజిషన్లో అండ్ ఆయన పాడిన పాట ఒకటి వచ్చేస్తుంది. సాహిత్యం అనంత శ్రీరామ్.
2: Shit, love.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలేజా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మతీన్ బాయ్, షేక్ చంద్, ఫరూక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, రవి, నవీన, రాధిక కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా సంతోష్ కుమార్ వెస్ట్ మారేడ్పల్లి నుంచి, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఖలేజా చిత్రం నుంచి సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది. సంగీతం మణిశర్మ, సాహిత్యం సీతారామ శాస్త్రి అండ్ పాడినవారు హేమచంద్ర, శ్వేత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆర్జే భవాని అండ్ స్టూడియో క్లాక్ లో టైం 10:24 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ మరి కొమరం పులి ఈ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు అలాగే ఇదే పాట కోసం మెసేజ్ చేస్తున్నారు. నవీన్, రజిత, కృతిక్ నిర్మల్ జిల్లా నుంచి, ఇంకా యాదాద్రి వలిగొండం మండలం నుంచి, వలిగొండ నుంచి గొల్నేపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, మరి యా ఇంకొంతమంది శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ధనరాజ్, ఇంకా సునీత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలయని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో 2010-11-12 మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల నుంచి హిట్ సాంగ్స్ అని వింటున్నాము. సో నెక్స్ట్ మనకి మెసేజ్ చేశారు, 100% లవ్ చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించండి అంటూ. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ మెసేజ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి శారద, పూజ, మనోజ్ అమ్మవాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి రామకృష్ణారెడ్డి మెసేజ్ చేస్తున్నారు, నందిపేట నుండి వెంకటేష్, ఇంకా సౌదీ అరేబియా నుంచి నవీన్ కుమార్. ఎస్, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు అనమాట మా ప్రోగ్రామ్స్, ఎలా అయితే నవీన్ కుమార్ గారు వింటున్నారో. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం 100% లవ్ చిత్రం నుంచి దేవిశ్రీ కంపోజిషన్లో, శ్రీమణి సాహిత్యంలో, రంజిత్ ఇంకా శ్రీరామ్ పాడిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆజే భవాని, అండ్ మన స్టూడియో క్లాక్లో టైం 10:40 అయింది. సో ఎవర్ గ్రీన్ హిట్స్లో

మా కోసం ఊసరవల్లి చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములమ్మ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే పాట కోసం నిజామాబాద్ నుంచి నరసింహరావు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ మెసేజ్ చేశారు. ఇంకా జుబ్లక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, స్పందన, చందన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఊసరవల్లి చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో జర్నీ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మరి మీ అందరి కోసం జర్నీ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి ఇవాళ మనం వినబోతున్న ఆఖరి పాట కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు చిత్రం నుంచి. మరి ఈ పాట కోసం మెసేజ్ చేస్తున్న శ్రోతలు జాన్కంపేట్ నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఇంకా సోను మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే పాట కోసం భూదాన్ పోచంపల్లి నుండి లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కూడా మెసేజ్ చేస్తున్నారు. భువనగిరి నుండి సత్యనారాయణ, కవిత, ఇంకా కాశీబుగ్గ నుండి నల్లా, సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీ అందరికోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ చిత్రం నుంచి మణిశర్మ కంపోజిషన్లో, భాస్కర్ భట్ల సాహిత్యంలో నరేంద్ర అండ్ గీతా మాధురి పాడిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం 10:55 కావస్తుంది. ఇప్పుడు వింటారు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. అనంతరం మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం కూడా వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఇప్పుడు వినండి. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి 14వ తేదీన ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరిచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా DRDO విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతుంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజ

లారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మిత్రులారా, భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశప్రజలారా,
నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి

రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు ఇద్దరు కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపడమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని

అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకీనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కుల వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో

ప్రశ్నించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటోక్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులు అందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి.

ఇలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్రి నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు

దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం

0: and for the world. And the next decades, the upcoming decades are India's decades, and our youth are going to play a very important role. And this milestone of Vikram 1 launching to successfully to orbit is a symbol that anything can be done by the power of youth in the country.
1: Thank you so much for joining us, sir.
2: మీరింతవరకు గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్లో ప్రస్తావించిన స్కైరూట్ ఏరోస్పేస్ కోఫౌండర్ మరియు సీఈఓ శ్రీ పవన్ కుమార్ చందన గారితో శ్రీమతి నిహారా కానేటి సంభాషణ విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 12 నిమిషాలు అవుతుంది. మరికొద్ది క్షణాలలో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్యస్ఫూర్తి వింటున్నారు. కొంతమంది తాము కలలుగన్న లక్ష్యంపై వెళ్ళడానికి ఎంతవరకైనా వెళ్తారు, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చివరికి అనుకున్నది సాధిస్తారు. చేసే పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఈ చిన్న ప్రయత్నాలే ఓరోజు మంచి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అలా అంతరిక్ష రంగంపై మక్కువతో నాసాలో ఆమె చేసుకున్నటువంటి దరఖాస్తును ఆ సంస్థ తిరస్కరించడం జరిగింది. అయినా విశ్రమించకుండా ఆ దిశగా ప్రయత్నాలు సాగించింది. మరి ఆమె చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నాసా తిరస్కరించిన నాయకురాలిగా ఎలా ఎదిగారో ఈనాటి చైతన్య స్ఫూర్తిలో క్లేర్ పార్ఫిట్ గారి గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో జన్మించారు క్లేర్ పార్ఫిట్. అయితే క్లేర్కి చిన్నతనం నుంచే అంతరిక్షం అంటే చాలా ఆసక్తి ఉండేది. భవిష్యత్తులో అంతరిక్ష రంగంలోనే తన కెరీర్ని స్టార్ట్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. మరి ఆ వైపుగా లక్ష్యం పెట్టుకుని చదువుకుంటూనే అంతరిక్షం వైపు ప్రయత్నాలు సాగించారు. చదువుకునే టైంలో అంతరిక్షం రంగంపైనటువంటి లోతైన పరిజ్ఞానం సంపాదించుకోవాలని ఈ క్రమంలో నాసాకి అప్లికేషన్ సమర్పించడం జరిగింది. కానీ ఆ సంస్థ తన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. నాసా రిక్వెస్ట్ రిజెక్ట్ అయినటువంటి ఎక్కడ కూడా నిరాశ చెందలేదు క్లియర్ గారు. ఇంగ్లాండ్ లీసెస్టర్లోని నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్ ఆమెకు

ఒక అవకాశం ఇవ్వడం మాత్రం జరిగింది. మరి ఆ అవకాశం తొలి అసైన్మెంట్ ఏంటంటే స్పేస్ టాయిలెట్ని శుభ్రం చేయడం. మరి తనకి ఈ పని అప్పగించినందుకు ఎలాంటి నామూషిగా ఫీల్ అవ్వలేదు, ఛాలెంజింగ్గా తీసుకొని పూర్తి చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ ఆమెకి అంతరిక్షం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడ్డాయి. ఈ ఒక్క టాస్క్ మాత్రమే కాదు, వ్యోమగాములు ధరించేటువంటి స్పేస్ సూట్స్ కానీ ఇతర వస్తువులు అన్ప్యాక్ చేయడం, భద్రపరచడం, ఇలా తనకి అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధతో చేశారు. ఇలా పనిచేసే టైంలోనే స్పేస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నటువంటి అలెక్స్ హాల్ని కలుసుకునే అవకాశం రావడం జరిగింది. మరి అలెక్స్ హాల్ని కలుసుకున్నాక ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు

0: ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆధునిక యుద్ద నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మనిర్భర్ భారత్కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేనా మే ఐఎన్ఎస్ మహేంద్రగిరి షామిల్ కియా గయా ఇస్మే 75% సే అధిక్ స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా యే ఆత్మనిర్భర్ భారత్ కి బఢ్తీ శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే డిఆర్డిఓ నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతీ, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతీ సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
1: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారి యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కి కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వ కారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పివి సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
1: పివి సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలీ పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కీ ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ్ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మే జీతా హై. యహ్ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
0: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి, ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
1: ఆజ్ దేశ్ మే జిస్ తరహ్ హ్యాండ్లూమ్ కో బఢావా దియా జా రహా హై ఉస్సే బడీ సంఖ్యా మే లోగో కా జీవన్ బెహతర్ హో రహా హై. పోచం పల్లి సే పట్నా ఔర్ కుథం పల్లి సే కచ్ తక్ ఇస్కే కై ఉదాహరణ దేఖనే కో మిల్తే హై. ఆజ్ ఐసే కై లోగ్ ఔర్ సమూహ్ హై జో హ్యాండ్లూమ్ కి హమారీ గౌరవశాలి పరంపరా కో నయీ ఊర్జా ఔర్ పెహచాన్ దే రహే హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 1999 కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్

0: విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూకాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకితభావంతో కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. క్లేర్ అలెక్స్ హాల్ని కలిసిన తర్వాత ఆవిడను చూశాక మహిళలు నాయకత్వ హోదాలో కూడా రాణించగలరని ఒక నమ్మకం వచ్చింది క్లేర్కి. అలా ఆమె నుండి స్ఫూర్తి పొందినటువంటి క్లేర్ ఏదో ఒకరోజు అంతరిక్ష రంగంలో నాయకురాలిగా సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి క్లేర్ వార్విక్ యూనివర్సిటీ నుంచి స్పేస్ క్రాఫ్ట్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పట్టా అందుకున్నారు. మరి చదువు పూర్తయ్యాక ఎక్సో

మార్స్, స్మైల్ వంటి పలు ముఖ్యమైన యూరోపియన్ అంతరిక్ష మిషన్లు కూడా భాగమైంది. తద్వారా సిస్టమ్ ఇంజనీరింగ్లో లోతైనటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది. క్లియర్ గురించి ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. 2019 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో చేరినటువంటి క్లేర్ అక్కడ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ప్రస్తుతం ఆ సంస్థలో మాస్ ఎక్స్ప్లోరేషన్ స్టడీ లీడ్గా లీడ్ సిస్టమ్ ఇంజనీరింగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ సహిత రోబోటిక్ యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళికలు, పరిశోధనలు బృందానికి నాయకత్వం వహిస్తుంది క్లేర్. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్స్ పరిశోధనని సమన్వయం చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ వర్కింగ్ గ్రూప్కి కూడా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు క్లేర్. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యాడ్ చిత్రం నుంచి కపిల్ కపిల్ అని పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్స్ సెసిరిలియో.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. క్లియర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. స్కూల్లో టీచర్స్, ఇంట్లో అమ్మా నాన్నల ఎంకరేజ్మెంట్ వల్లే తన అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టారని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తను ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్లో తను సంపాదించుకున్నటువంటి నైపుణ్యాలే అని గర్వంగా చెప్పుకుంటున్నారు క్లియర్. ఎస్, కలలు కనడానికి పరిమితులు లేవు, వాటిని నిజం చేసుకోవడానికి ధైర్యం, కృషి, పట్టుదల మాత్రమే కావాలి. ఈ స్పేస్ లేడీ క్లియర్ గారి స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ది ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపి సుందర్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కర్గిల్ విజయ్ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన తన మన్ కీ బాత్ 136వ ప్రసంగంలో ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభిస్తారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు మెదక్, రాజన్న, సిరిసిల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కర్గిల్ విజయ్ దివస్ మనలో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లను మన వీర సైనికుల ధైర్యం అధిగమించిందన్నారు. తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. సైనికుల ఖ్యాతిని నిమడింపచేసేలాగా ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన మొదలైన ప్రత్యేక శౌర్య విజయ యాత్ర కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వరకు చేరుకుంటుందని, దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనమని ప్రధానమంత్రి అన్నారు.
1: కార్గిల్ కి ఊంచి ఊంచి చోటియా, కఠిన మౌసం, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ.

0: लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था। उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया।
1: గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి చెందిన చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ను ఊహించడానికే కష్టమైన కళను మన యువ ఆవిష్కర్తలు సాకారం చేసి చూపించారన్నారు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించామని, ఆ అవకాశాల ఫలితాలను ప్రపంచం ఈరోజు చూస్తోందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
0: विक्रम वन ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है। हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी। हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला, आज इसका परिणाम दुनिया देख रही
1: है। అలాగే 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కూడా భారత నౌకాదళంలో ఇటీవలే చేర్చామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రతి వర్షపు బొట్టును కాపాడాలంటూ క్యాచ్ ద రెయిన్ ప్రచారం గురించి గత మన్ కీ బాత్లో ఇచ్చిన పిలుపు మేరకు పాలక సంస్థలు, సామాజిక సంస్థల్లోనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దాదాపు 1500 చెరువులు నిర్మించారని చెప్పారు. మహారాష్టలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ది చేశారని కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని రికార్డు సాధించిన తొలి భారతీయురాలుగా నిలిచిన పీవీఎస్ సింధు సాధించిన ఘనతకు యావత్ దేశం గర్విస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తమ తొలి టెస్ట్ మ్యాచ్ గెలుచుకోవడం చారిత్రాత్మక విజయమని మోదీ చెప్పారు.
0: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई है। उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है। भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है। यह एक ऐतिहासिक जीत है।
1: తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. చేనేత మగ్గంపై తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, ఆయా ప్రాంతాల ప్రజల కథలను వెలుగులోకి తెస్తున్నారు. పోచంపల్లి నుంచి పట్నా వరకు, కుతంపల్లి నుండి కచ్ వరకు దీనికి లెక్కలేని ఉదాహరణలున్నాయని ప్రధానమంత్రి అన్నారు. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెడుతుంటే మరికొందరు మహిళా నేత కార్మికుల నేకం చేసి ఉన్ని ఉత్పత్తులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఇది మన తల్లులకు, సోదరిమణులకు ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
0: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
1: సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక కార్యకర్తలు ప్రజలతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేతను ప్రస్తావించడం పట్ల పోచంపల్లి వాసులు ఆకాశవాణితో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.
2: నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంతర్జాతీయ లెవెల్లో మార్కెట్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. దీనికి ప్రాచుర్యం బాగా పొందుతుందని నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఇంకా కూడా ఐడ్లూప్ చేస్తాడని ఆశిస్తున్నారు. కాబట్టి మన్ కీ బాత్ లో మాట్లాడినందుకు నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు.
1: మన్ కీ బాత్ ప్రసంగానికి పోచంపల్లి వాసి కృష్ణ ఇచ్చిన స్పందనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
3: నా పేరు మనీష్ కుమార్, హైదరాబాద్ లో ఉంటాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి 136వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును ప్రధాని స్వయంగా అభినందించడం నాకు ఎంతగానో నచ్చింది.
4: పేరు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి, దీన్ని వనపర్తి జిల్లా. ప్రతి నీటి చుక్క ఉడచబట్టే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో అందరం భాగస్వామ్యమై నీటి సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు సూచించడం జరిగింది.
5: నా పేరు కృష్ణ, వరంగల్ నుంచి. మోడీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గురించి చెప్పడం నాకు సంతోషంగా కలిగించింది. ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి భవిష్యత్తు తరాలలో కూడా దేశభక్తిని పెంపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
6: నా పేరు భారతిరెడ్డి, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన

0: వినాయక విగ్రహాన్ని మన ఇళ్లలో ప్రతిష్ఠించుకోవాలని చెప్పడం నాకు చాలా నచ్చింది.
1: నా పేరు సూర్యదేవర విష్ణు. ఇవాళ కార్గిల్ విజయ దివస్. మనం ఈ రోజు క్యాలెండర్ చూడకుండానే మన దేశ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాన్ని ప్రధాని గారు గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో హైలెవెల్ ప్లాట్ఫామ్తో పాటు ప్లాట్ఫామ్ పైకప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, ప్లాట్ఫామ్పై తాగునీటి కుళాయిలు మొదలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట సికింద్రాబాద్ డెమో రైలును కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇప్పటికే 2024-25 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించగా, నిన్న మరో 94 కోట్ల పైచిలకు నిధులు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ విభాగ శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్రంలోని మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి సహా 12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్గిల్ విజయ దివస్ సందర్భంగా పెరడ్ గ్రౌండ్స్లోని వీరుల సైనిక స్మారకం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ మన భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీవర్స్ పుస్తక ఆవిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఇకోసిస్టమ్ అవార్డ్స్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిపోయిందన్న ప్రచారంలో నిజం లేదని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2.5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం 15% నుంచి 20% ప్లాట్ల విక్రయాలు దాదాపు 40% పెరిగాయని ఆయన తెలియజేశారు. ములుగు జిల్లాలో 63.5 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభానికి సిద్దమవుతోంది. ఇప్పటికే 90% నిర్మాణం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 100,000 కుటుంబాలకు ఉచితంగా 5 మొక్కలు పంపిణీ చేస్తోంది. ప్రతి కుటుంబానికి 3 పళ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు అందజేస్తారు. విశేషాలు మరొకసారి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈరోజు ప్రారంభిస్తారు. మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలమల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైమ్ ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ షో టైంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324-0852కి సందేశం పంపండి. మరి మొదటి ప్రశ్న, శివబాలాజీ కాజల్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? శివబాలాజీ కాజల్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324-0852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి, స్టే ట్యూన్.

షో టైం వింటున్నారు. మరి మొదటి ప్రశ్న, శివబాలాజీ కాజల్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో సుప్రియ, శ్రీహర్ష, సూరారం కాల్ నుంచి, అలాగే పద్మావతి, శిల్ప, చంచల్ కూడా, ఎస్ఎన్ మూర్తి, రాణి సూరారం నుంచి, భాను మియాపూర్ నుంచి, యష్ణ, తనిష్క ఉమ్మడి నుంచి, పుష్పశ్రీ సైదాబాద్ నుంచి, హర్షిణి ఆదిలాబాద్ నుంచి, భూమిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు, రవీందర్ హైదరాబాద్, శ్రీనివాస్ ఫిర్జాదిగూడ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఎం మురహరి యశోద, జానకిరాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, దమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, అప్పలరాజు పెడన. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు పుట్టపక్క నుంచి, భవానీ వెంకట్, తోట సంతోష్ నిజామాబాద్ నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నుంచి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు, ఆంజనేయులు మాధవి ఆంజనేయులు భూదాం పోచంపల్లి నుంచి, రామ్ చరణ్, రామ్ ప్రసాద్, సుగుణ, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి, గంగు మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట రైట్, ఇంకా గణేష్ వేదవత్తి నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్, ఫ్రమ్ కుబేర్ నుంచి రంజిత్, కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మహ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ అండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, ఇంకా గానుగుల నగర్ నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం అత్తాపూర్ నుంచి జ్ఞానేశ్వర్ ప్రవీణ, మహమ్మద్ జనిద్దిన్ ఉమ్మడి నుంచి జాప భూమేశ్వర్, వెల్లుల నుంచి పాపిరెడ్డి కాల్ నుంచి సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్, చౌడవరపు నాగేశ్వరరావు గీతానగర్ నుంచి సరైన

సమాధానం పంపించాను. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి చందమామ మూవీ, మరి చార్మి గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది కాజల్ గారికి. మరి మరో ప్రశ్న, 2026 కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, అవి ఎక్కడ జరుగుతున్నవి? 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నవి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి నిలయముల. సమయం 1 గంట దాటి 32 నిమిషాలు అవుతుంది. 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయని అడిగాను. చాలామంది సరైన సమాధానం పంపించారు. సూరారం నుంచి సుప్రియ, హర్షిణి ఆదిలాబాద్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మిడ నుంచి, యష్ణ ఉమ్మిడ నుంచి, రవీందర్ నాగోల్ నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం, సతీష్ శాంతి రిషిత సుచిత్ర, దస్తగిరి సంధ్య వీరు కడప నుండి, అలాగే శ్రీనివాస్ ఫిర్జాదగూడ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, మధుకర్ నందిపేట నుంచి, అప్పలరాజపేడన భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఎం మురహరి యశోద జానకి రాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కెఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి నుంచి, రమేష్ గుప్తా జిల్లెలగూడ నుండి, భవానీ వెంకట్ పుట్టపక్క నుండి, అలాగే పంతాడి శ్రీనివాసులు మూరిపల్లం నుంచి, పాలెం పోలయ్య నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అలాగే గంగు మహేందర్ నిల్లంతకుంట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామ్ చరణ్ రామ్ప్రసాద్ షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్సర్, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మేకల కుమార్ బరిగ గట్టన్న హన్మకొండ నుంచి రైట్ ఆన్సర్, బిఎన్ రెడ్డి కాల్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ రైట్ ఆన్సర్, చోడవరపు సాయి మన్విత, గీతానగర్ నుంచి ప్రేమ్నాథ్ కళావత్తి ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కానీ సరైన పేరు రాయలేదు. అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి గ్లాస్కో స్కాట్లాండ్లో జూలై 23 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఆగస్టు 2 వరకు జరుగుతాయి. మరి మరో ప్రశ్న, ఏఎన్ఆర్ వాణిశ్రీ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ కదా, మరి వారి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి చిత్రం ఏది? అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఏది? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి మూవీ ఏంటి అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో శ్రీహర్ష సురారం నుంచి, అలాగే పానుగంటి రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సత్యేశ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, శ్రీనివాస్ ఫిరిజదిగూడ దస్తగిరి సంధ్య కడప, సులోచన కరీంనగర్, మురహరి యశోద జానకిరాజ్ నిజామాబాద్, షెర్ల వెంకటేష్ గజ్వేల్ అప్పలరాజు పెడన, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, ఇంకా ఎం శ్యామ్లాల్ జాన్కంపేట పంతాడి శ్రీనివాసరావు మూరిపొలం నుండి, బి లక్ష్మీనారాయణ అమనగుర్తి కరీంనగర్ నుంచి, అశోక్ కుమార్ సోమాజిగూడ నుంచి, మధుకుమార్ నందిపేట నుంచి, భవానీ వెంకట్ పుట్టపక్క నుంచి, ఎం నరేష్ మూసాపేట నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, గంగు మహేందర్ ఇల్లంతకుంట నుంచి, దమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్

0: ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి. డివి సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుంచి, పాలెంపల్లి ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మౌలాలి నుంచి వెంకటరమణ, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అలాగే ప్రజ్ఞ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, చోడవరపు గీత రమాదేవి గీతానగర్ నుంచి. అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు చాలామంది, వేరే వేరే పెడుతున్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించారు రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబేర్ నుంచి, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్. అలాగే మేడంపల్లి నుంచి ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి, జాప భూమేశ్వర్, వెల్లుల నుంచి రైట్. అలాగే శ్రీకాంత్, శ్రీతేజ, సాయి చరణ్ మేడిపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే జగిత్యాల నుంచి బాలాజీ, చిలుక నారాయణ అనసూయ యమునాథ్ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిర్మల్ జిల్లా నుంచి మేర సాయిలు రైట్ ఆన్సర్ పంపించారు. యష్ణ తనిష్క ఫ్రమ్ ఉమ్మడ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మీయులు. ఈ మూవీ 1969లో విడుదలైంది. మరి మరో ప్రశ్న, విక్రమ్-1 రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది? విక్రమ్-1 రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.
1: మచిలీపట్నం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, విక్రమ్-1 రాకెట్ ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది అని అడిగాను. చాలా మంది సరైన సమాధానం పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. సురేష్ నేరెడ్మిట్ నుంచి, అలాగే వెంకటేష్ నందిపేట నుంచి, పానుగంటి రవిగౌడ్ వారి ఫ్యామిలీ, బిహెచ్ఎల్ నుంచి రిషిత, హైదరాబాద్ నుంచి జంపయ్య, బిహెచ్ఎల్ నుంచి సుప్రియ, సూరారం నుంచి సతీష్, సుచిత్రకాళి నుండి ఎస్ఎన్ రాణి, సూరారం హర్షిణి, ఆదిలాబాద్ భాను, మియాపూర్ నుంచి జయలక్ష్మి గారు, ఖైరతాబాద్ నుంచి ఎం శ్యామ్లాల్, జానకంపేట నుంచి సంధ్య, ప్రొద్దుటూరు నుంచి అప్పలరాజపేడన నుంచి రేణుక, కడప భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ నుంచి సంతోష్, యాప్రాల్ నుంచి ఆడిప్ సంతోష్ కుమార్, బెల్లంపల్లి నుంచి ఎం మురుగరి యశోద, జానకంపేట నుంచి నల్లబోతుల జ్ఞానేశ్వర్, చాగాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్, మధుకర్ నందిపేట నుంచి మేకల కుమార్, బరిగ గట్టన హన్మకొండ నుంచి సతీష్, గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, ఇంకా జ్ఞానేశ్వర్ ఫ్రమ్ శ్రీమల్లె కాలనీ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్, రాంప్రసాద్ రామ్చరణ్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్, మోహన్ ఫ్రమ్ యూకే రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం పంపించిన వాళ్ళలో జిల్లెలగూడ నుంచి రమేష్ గుప్తా రైట్ ఆన్సర్, అలాగే మూరిపల్లెం నుంచి పంతడి శ్రీనివాసరావు, జానకంపేట నుంచి చిలక నారాయణ రైట్ ఆన్సర్, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, కరీంనగర్ నుంచి సులోచన, ఎం నరేష్ రోజా, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మిడ నుంచి జమ్మోజు వెంకటాచారి, చిత్రాల నుంచి గంగు మహేందర్, ఇల్లంతకుంట నుంచి రైట్ ఆన్సర్, అలాగే భూదాన్ పోచంపల్లి నుంచి ఎలుగందుల మార్కండేయ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు విజయ్ కుమార్ చందానగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ రెడ్డిగూడ నుంచి పాలెంపల్లి ఆలగడ్డ నుంచి రాజన్నపేట సిరిసిల్ల పోలేపల్లి శ్రీనివాస్ అంది మెసేజ్ అవుత్, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్ అయిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ విక్రమ్-1 అత్యద్భుతంగా నింగిలోకి పంపించడం జరిగింది. మరి సరైన సమాధానాలు పంపించిన వారికి అందరికీ ధన్యవాదాలు. మరి మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు? 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్

0: రిటర్న్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆకాశవాణి వివిధ భారతి. 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళలో శ్రీహర్ష సూరారం, ఎస్ఎన్ మూర్తి హైదరాబాద్ నుంచి, రిషిత సుచిత్రకాళి నుండి, భాను మియాపూర్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరంద నుంచి, ఎం శ్యామ్లాల్ జాన్కంపేట నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్, దస్తగిరి కడప, సురేష్ నేర్

ఎస్ఎన్ మూర్తి హైదరాబాద్ నుంచి, రిషిత సుచిత్ర కాలనీ నుండి, భాను మియాపూర్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరంద నుంచి, ఎం శ్యామ్లాల్ జాన్కంపేట నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్, దస్తగిరి కడప సురేష్ నేరెడ్మిట్ అప్పలరాజు పెడన, ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ముర్హర్ యశోద జానకిరాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, పెక్టర్ హైదరాబాద్ నుంచి పావని వేణు రైట్ ఆన్సర్, అలాగే దమ్మోజ్ వెంకటాచారి చిత్రాల నుంచి, నందిపేట నుంచి వెంకటేష్, పాలెంపల్లి ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే బెల్లంపల్లి నుంచి ఆడపి సంతోష్ కుమార్, చోడవరపు గీతానగర్ నుంచి సమృత మధ్యోతి అలాగే రైట్ ఆన్సర్, అలాగే మేకల కుమార్ వరంగల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రాంప్రసాద్ రామ్చరణ్ సుగుణ షేర్ల వెంకటేష్ సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పివిఎన్ఎస్ రోహిత్, బేబీ మూవీలో ప్రేమిస్తే అనే సాంగ్కి జాతీయ అవార్డు గెలుచుకోవడం జరిగింది. షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇదండి ఈనాటి షో టైం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 2:16 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు. ఆకాశమే హద్దుగా, ఆలోచనలే హద్దుగా భావించి వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేస్తున్నటువంటి మహిళలు ఎంతోమంది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం వెతికినటువంటి మహిళలు నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో ఒక కేఫే ప్రారంభించి వెరైటీ కాన్సెప్ట్తో వ్యాపారం స్టార్ట్ చేసి విజయవంతంగా నడుపుతున్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి వందిత పురోహిత్ గారి గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

వ్యాపార రంగంలో ఎవరికైనా సవాళ్ళు అనేటివి సహజమే. ఎందుకంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయగానే మనకి లాభాలు వస్తాయా, లేకపోతే ఇది రన్ అవుతుందా, ఇంత పెట్టుబడి పెట్టాను కదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకి ఉంటాయి కదా. మరి అలాంటి నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తే, నిర్దేశించిన

తీసుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. తన బిజినెస్ జర్నీలోనూ ఇలాంటి ఒడిదుడుకులనే చూశారు వందిత. తనకి బిజినెస్ రంగంపై ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కొన్ని వ్యాపారాలు ప్రారంభించి తన బిజినెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. వందిత గారిది నాగపూర్, నాగ్పూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆమెకి మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తన హస్బెండ్తో కలిసి ఒక ఐటీ సంస్థని స్టార్ట్ చేశారు. కొన్నేళ్లు గడిచాక ఇందులో వచ్చినటువంటి లాభాలతో మరో సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇందులో మాత్రం సక్సెస్ కాలేదు. మరి తర్వాత ఏమైంది ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

దేవదాసు చిత్రం నుంచి కార్తిక్ సుజాత ఆలపించిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రి. శక్తిశీలి వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి. సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల వచ్చిన నష్టం వాటిల్లింది వందిత గారికి. మరి ఆ తర్వాత తనకున్నటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ పరిజ్ఞానంతో ఒక స్టార్టప్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పాత ఫర్నిచర్ని రీసైక్లింగ్ చేసి ఒక కొత్త డిజైన్గా చేసి ఒక కొత్త అలంకరణ ప్రోడక్ట్ని తయారు చేయడం ప్రారంభించారు. ఈ వ్యాపారం కండక్ట్ చేయడంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం జరిగింది. మరి కెరీర్కి సంబంధించినటువంటి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు వందిత గారు. మరి ఆ తర్వాత ఏమైందో కాసేపులో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రేమ కథ చిత్రం నుండి రాజేష్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన సిరివెనెల, సంగీతం సందీప్ చౌతా.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలయని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే మేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 2 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. వందిత గారి గురించి తెలుసుకుంటున్నాం కదా, అలా ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నప్పుడే మరో థాట్ వచ్చింది వందిత గారికి, కోవర్కింగ్ స్పేస్ ఐడియా. ఓ సాధారణ కేఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? మనం అలా కేఫ్కి వెళ్తాం, ఒక కాఫీ ఆర్డర్ చేస్తాం, బిల్లు పే చేస్తాం. కానీ తనకి వచ్చినటువంటి ఐడియా ఏంటంటే, ప్రొఫెషనల్స్ తమ వృత్తి ఉద్యోగాల్ని కెఫేలోనే ఏర్పాటు చేసుకునేలా స్టార్ట్ చేశారు. ఈ ఆలోచనతోనే 2021లో పూణేలో మౌజీ అనే పేరుతో ఒక టైం కెఫేని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ గడిపిన సమయానికి మన కస్టమర్స్ అనేది డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. మాట్లాడుకునే వారితో పాటు కార్పొరేట్ ప్రొఫెషనల్స్, అలాగే ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఈ వేదికగా కోవర్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ ప్లేస్ని మరింతగా అంటే తనే స్వయంగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకి ఇంటీరియర్ తెలుసు కాబట్టి తనకున్నటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్తో చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ టైం కెఫేని. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పందెంకోడి చిత్రం నుంచి రఘు కుంచే ఆలపించిన గీతం విన్నారు. గీత రచన సాహితీ సంగీతం యువన్ శంకర్ రాజా. శక్తిశీల్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అందరిలా కాకుండా విభిన్నంగా స్టార్ట్ చేశారు వందిత గారు తన టైం కేఫ్ని. మరి ఈ టైం కేఫ్ని డిజైన్ చేసేటప్పుడు కూడా అంటే ఒక విభిన్నంగా అంటే అందరు కూర్చునేలాగా అందరు కూర్చొని డిస్కస్ చేసుకునేలాగా ఇంకా కస్టమర్స్ తమకు నచ్చినంత సమయం కూడా గడపవచ్చు. అయితే ఈ క్రమంలో గంటల

చొప్పున కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. మరి ఈ టైంలో వాళ్ళ కోసం టీ, కాఫీ, ఇతర పానీయాలనేటివి ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం, బయట నుండి ఆర్డర్ చేసుకోవడం కూడా ఇక్కడ అనుమతి అనేది ఉంది. మరి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కెఫేలో తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: అదృష్టం చిత్రం నుంచి సుజాత మోహన్, ఉన్నికృష్ణన్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన కులశేఖర్, సంగీతం దిన.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వందిత అంటే ఎక్కువ టీమ్ కెఫీని క్రియేట్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ ఎంప్లాయీస్ కోసం ఫ్రీ వైఫైని ప్రశాంతంగా పనిచేసుకునేలా, అలాగే ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం కానీ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం ఇలాంటి ఫెసిలిటీస్, ఇలా ఒక్కరికే కాదు టీమ్గా వచ్చినా కూడా టైం కెఫీలో తమ పనులు అనేటివి చేసుకోవచ్చు. అలాగే కంటెంట్ క్రియేటర్స్, అలాగే పాడ్కాస్ట్ చేసుకునే వారి కోసం స్పెషల్గా ఒక స్టూడియోని డిజైన్ చేశారు. అలాగే వర్క్షాప్స్, సెమినార్స్కి, సప్పర్ క్లబ్స్ ఇలాంటి కండక్ట్ చేసుకునేలా ఒక స్పెషల్ అవుట్డోర్ స్పేస్ను కూడా అందుబాటులో ఉంది. ఇంకా పుస్తకాలు చదువుకునే వాళ్ళ కోసం ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఇలా కస్టమర్స్ అన్ని సదుపాయాలతో కూడినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం గడిపి ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం పూణే, నాగ్పూర్లో 3కు పైన 3 కెఫేలను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తద్వారా ఏడాదికి సుమారు 2 కోట్ల ఆదాయం ఆర్జిస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కత్తా, హైదరాబాద్ వంటి నగరాలలో కూడా తమ సేవలని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు వందిత. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దేవర చిత్రం నుంచి శిల్పారావు పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం అనిరుద్ రవిచందర్. శక్తిశీల్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వ్యాపారం అనేది కేవలం లాభ నష్టాల ప్రయాణం కాదు, అది ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ప్రతీక. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ తమ కలను నిజం చేసుకుని సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వందిత ఎంతోమంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం. ఇలాంటి విజయగాథలు ప్రతి మహిళలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని గుర్తు చేస్తాయి. ఇదండి ఈనాటి శక్తిశీలి
1: ఆకాశవాణి.

నాటకం అపరాజిత. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గా ప్రసాదరావు. నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఇందు శిరీష, శ్రీమతి కె ఇందిరాదేవి. జానకి, శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని. సీతమ్మ, శ్రీమతి మందలపు ఇందిర. రామకృష్ణ, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్. మాధవరావు, శ్రీ పి నాగరాజారావు. రాఘవరావు, శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి. కవికుమార్, శ్రీ విన్నకోట విజయరామ్. ప్రభాకర్, శ్రీ చల్లా ప్రభాకర్. నాగభూషణం, శ్రీ రెండు చిత్తుల రామచంద్రరావు. అపరిచితుడు, శ్రీ వై కామేశ్వరరావు. చంద్రం, శ్రీ మాడుగుల రామకృష్ణ. బాబు, చిరంజీవి సిహెచ్ రవిశంకర్. నాటకం అపరాజిత.

0: అమ్మా అమ్మా
1: ఏమిటి నాన్న?
0: నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా, అన్ని ఆటలోను నాకే ప్రైజ్లు వచ్చాయి తెలుసా?
2: నా బంగారు కొండ, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నానరా బాబు. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకుడివి కావాలి నాన్న. చూడు, ఆటల్లో పడి చదువు పాడు చేసుకోకూడదు నాయన. స్నానం చేసి అన్నం తిందు గాని.
0: అమ్మా రన్నింగ్లోను మ్యూజికల్ చేస్తున్నాను, నాదే ఫస్ట్. నా పెయింటింగ్ను చూసి అందరూ మెచ్చుకున్నారమ్మా, దానిని పోటీలకు పంపిస్తారట.
2: సర్లేరా వాగుడు పెట్ట. పొద్దునెప్పుడు నాలుగు మెతుకులు తిన్నావు లేలి, ఎండకు మొహం ఎంత కందిపోయిందో చూడు. లే నాన్న.
0: వస్తాలేమ్మా. విను, మా మాస్టర్ ఒక నాటకం రాశారు, అందులో పెద్ద పాత్ర ఇచ్చారు నాకు. బాగా చేయాలరా వాసు, వచ్చే నెలలో స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు, నాటకంలో నీ పాత్రను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్నారు. అమ్మా అబ్బా వినమ్మా, ఇల్లుడో టాపిక్.
2: అబ్బబ్బబ్బబ్బా ఉండరా, తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చులే.
0: ఎప్పుడు ఇంతే, మావితో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడో. నీతో మాట్లాడు, నీకు నాకు పచ్చి.
2: అబ్బో అలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే ఇప్పుడు చెప్పమ్మా, మావి వాళ్ళు వచ్చాక తిరిగి నీ టేప్ రికార్డు వినిపిద్దు గాని.
0: వద్దులేపో, అన్ని మావికే చెబుతా.
2: మా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, మా నాన్న కదూ. ఇటు తిరుగు నాన్న, వింటానన్నాను కదా.
0: నువ్వు మా పాఠశాలకే గర్వకారణమై వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ని పిలుచుకురా, చూసి సంతోషిస్తారన్నారు. అమ్మా డాడీని చూడాలని ఉంది, ఒక్కసారి పిలిపించవే.
2: బాబు మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా.
0: ఎప్పుడు ఇలానే చెబుతావు. మావయ్య అంతే, డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి.

0: మద్రాస్తారా?
1: డాడీ డాడీ ఇంటనే వచ్చాయి నన్ను చూడడానికి, నువ్వు రాకపోతే నేను నీ దగ్గరకు వచ్చేస్తానని.
0: బాబు అంత మాట అనకు నాన్న, నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ చచ్చినా జీవచ్ఛవన్నా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నీ సేదిలో నువ్వే నా సేకరణరా, నువ్వే నా కంటి వెలుగురా.
1: అమ్మా అమ్మా మాయి వచ్చాడే.
2: అమ్మా శిరీష, పసివాడు ముందు కాదమ్మా, మన కష్టాలు ఏ కరువు పెట్టేది, ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి.
0: ఉన్నన్ని రోజులు గుండెను తొలిచేస్తాయి కదన్నయ్యా. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి అక్కును చేర్చుకుని ఆదరిస్తున్నారు, లేకపోతే నా గతేం కాను.
3: సర్లేమ్మా, మొదలుపెట్టావు పొగడ్తలు. చూడమ్మా, ఎప్పుడూ ఆ చిన్నాడు ముందు కంట తడిపెట్టకు, గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా అన్నం తిందు గాని.
1: వస్తానులే ఆంటీ. మాయా అమ్మ రోజు ఏడుస్తుంది, డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి.
2: ఆ పని చేయరా, నీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమో. బాబు పొద్దుపోయింది కానీ అన్నం తిని పడుకు, మంచి పిల్లాడు ఎప్పుడు పెద్దల మాట పాటిస్తాడు, వెళ్ళు.
1: నాకు పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మామయ్య, రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు.
3: గడుగ్గాయ్ పొట్ట నిండా మాట్లే, పద బాబు.
0: అన్నయ్య వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తూ ఉంటే నా గుండె కలుక్కుమంటుందన్నయ్య. ఎన్నాళ్ళని మభ్య పెడతాం వాణ్ణి, నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా.
2: నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలి, దాచాలని ప్రయత్నించడం వ్యర్థమే. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గులతో గంతులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలాన్నే విషాదాన్ని పంచుకొని పెంచుకొని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులులికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకొని లావాలా భరించాలమ్మా.
0: వారు పోయి 3 సంవత్సరాలైంది, లోకానికి ఈ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా, మీ మాట కాదనలేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను?
2: అమ్మా సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగాం. కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళలాడుతున్న కాపురం చిన్నబోయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ 3 ముళ్ళు వేయించి నీ మెడకు ఉరితాడు బిగించానమ్మా.
0: అన్నయ్య, అన్నయ్య నా తలరా తల వ్రాసి ఉంటే నువ్వేం చేస్తావు? విధి నన్ను వెక్కిరించింది, వేసిన 3 ముళ్ళను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆనాడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్య.
2: అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేం వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నాం.
0: ఈ 3 వారిన మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిగురింప చేయాలని క్షణక్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు, మూఢాచారాలు పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను.
2: లోకులు కాకులని ఊరికే అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితులను చూసి జాలిపడేది పోయి వెక్కిరిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ల మాటలకు విలువకూడదమ్మా, విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు.
3: మీ మొగాళ్ళ సంగతి అటుంచండి, ఆడదానికి ఆడదే శత్రు. 5వ తరం కోల్పోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు, ఎదురొస్తే వెళ్లిన పని అవదు అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్కరోజులో మారదండి, కాలక్రమేణా మార్పులు రాక తప్పవు.

0: చూడండి శిరీష్ గారు ఆ సూర్యాస్తమయం. ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో. ఓహో, ఎంత మనోహర దృశ్యం ఇది.
1: రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడలు గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలీని కట్టను చీలుస్తున్నాయి. గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది.
0: ప్రకృతి అందాల్లో మీరు వెలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి. మనసులోని బాధ ఆత్మీయుడి దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి, ఇలా కూర్చోండి.
1: మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను.
0: చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు? అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు. దానికి డిటోనే అన్నాను. అమ్మ నాన్న లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు, ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్త కుండీలో విసిరేశారు ఆ ఇద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు. ఇప్పుడు పలకాబలకం పుచ్చుకుని మీ ముందు ఉన్నాను అని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా నాకు రామకృష్ణ అని పేరు పెట్టి చదువుకు శ్రీకారం చుట్టారు.
1: గూడు కట్టుకున్న విషాదానికి ఆనందాన్ని జతపరిచి మెరుగులు దిద్దుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ కథ, కంటిన్యూ చేయండి.
0: ఆగండి ఆగండి, అలా త్వరపడితే ఎలా? ఇవిగో వేరుశనకాయలు కూడా వచ్చేసాయి. ఇదిగో ట్రావయ్యా, ఆ చూడు, ఆవిడ గారికి 1/2 రూపాయి, నాకు 1/2 రూపాయి వేరుశనకాయలు. తినండి, కాయలు బాగా వేగి రుచిగా ఉన్నాయి.
1: అవునండి, స్కూల్లో చేరాక మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా?
0: గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికే తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను.
1: కనపడ్డారా?
0: కనపడ్డారు, కానీ వాళ్ళు కారుల్లో తిరుగుతూ కనిపించారు.
1: ఆపి నిక్క తీసి అడకపోయారా? నాకింత ద్రోహం ఎందుకు చేశారు అని
0: అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాటాడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షి అయినా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రుల్లో చాలా గొప్పవారండి, రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవులు. అందుకే నేను పితృదేవోభవ మాతృదేవోభవ అని మాత్రం అనను, ఆచార్య దేవోభవాన్ని ఎలుగెత్తి తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణ్ణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి, హాయిగా జపిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది.
1: మనసులో అగ్నిపర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు?
0: అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు, నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొర్లించేయాలి, లేకపోతే మన నేడే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది.
1: మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి.
0: మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి.
1: ఎందుకండి, నేనేం పాపం చేశాను?
0: మీరు నాకంటే అదృష్టవంతులు కనుక.
1: ఇది మరీ బాగుంది, ఏ విషయంలో అదృష్టవంతురాలు అంటారు?
0: చూడండి, మీ బాధలన్నీ విని నువ్వు కొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదులున్నారు. లతలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఓతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. నాలో రగిలే వెతనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని శాద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో

0: కన్నీళ్ళు లేనాడో ఇంకపోయాయండి. ఏడ్చినా కన్నీళ్ళు రావు, అందుకని నవ్వేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి.
1: ఎందుకండి?
0: నేను చనిపోతే అనాథాశ్రమం అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమోనని.
1: చచ్చా, అవేం మాటలండి ఈ సంధ్యా సమయంలో. తదాస్తు దేవతలు దీవించగలరు, అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో.
0: అలాగన్నారు, బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదారుస్తున్నారన్నమాట. అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట. అదే, నాకంటే మీవి తక్కువ కష్టాలని.
1: అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు. నా మనసులోని బాధనంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది. అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు. అదే స్త్రీ అయితే రాత్రి రంపాను పెడుతుంది. కాదంటారా రామకృష్ణ గారు?
0: ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చి పారేద్దాం.
1: ఎలా?
0: వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది. ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండో వారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిలా ఆదుకోవాలనేది షరతు.
1: ఓకే ఓకే. అదిగో పెద్ద అల ఇటుగా వస్తోంది, తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది, నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేనే ఎక్కువ కష్టాల్లో ఉన్నానని?
0: అర్థమైంది శిరీష్ గారు, నన్ను అర్థం చేసుకోండి. నన్ను ఒక స్నేహితుడిలా, ఆత్మీయులా భావించండి చాలు. చీకటి పడుతుంది, మీరికి ఇంటికి వెళ్ళండి. బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు.
1: మీరు వెళ్ళరు?
0: కాలం ఇంకా ఖర్చు కావాలండి. జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి.
1: అలాగేనండి, వెళ్ళొస్తానండి.
0: మంచిదండి.

0: డియర్ ఫ్రెండ్స్, కనిపెట్టేశాడు ఈ కవి కుమారుడు, కనిపెట్టేశాడు మన టైపిస్ట్ శిరీష చిదంబర రహస్యాన్ని గుప్పెట్లో పట్టేశాడు. పెళ్ళయిందని కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్ళయి భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులిస్టాపు పెట్టేయాలి.
1: సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు?
0: పిచ్చివాడా, వెర్రివాడా, ధూత్తుడా, ధాత్తుడా, ప్రతిదానికి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే దాంట్లో పస ఉండదు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న.
2: అబ్బా నాయనా, కవికుమార్, నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో గాని, ఆహా, వాళ్ళు అమరజీవులు, నీ సాహిత్య ప్రేక్షకులకు జోహార్లు గాని. నాయనా, మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండి, దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాసొచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
0: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి 10 మందిని కూడా కట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు.
1: రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితలు. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
0: రే రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో క్షుద్ర సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
1: ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము తల్లొంచాం, మాలో సహనం చచ్చిందిరా బాబు.
0: దారికి వచ్చారు కదా, ఎప్పుడైనా నన్ను విమర్శించారో కబడదా. 4 కవితలు పదే పదే చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను.
2: ఈసారి కవిత కాకరకాయలంటూ నోరు మెదిపావో, ఇక్కడున్న 5 మందిని మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి

0: కుట్టుదాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం.
1: బాబాబో, ఆ పని మాత్రం చేయకండిరా. అసలు విషయం చెప్తాను, వినండి.
0: చెప్పు.
1: శిరీష చిలక కొట్టిన చాంపు అంటురా.
2: కాలు జారిందా?
0: ప్రమాణం సాగించిందా?
2: భగ్న ప్రేమికురారా?
0: భర్తృ పీడితురారా?
2: నెల తప్పిన వీరవనిత
0: గిడ్డలుకులేసి విసిరేసి నాది శిరోరత్నమా?
1: ఏవరే, అదేం కాదురా. ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది బిడ్డను కంది. వాడిప్పుడు కాన్వెంట్ లో చదువుతున్నాడు.
2: సాదా సీదా స్టోరీ అయినా ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా. ఏవో ఫ్యామిలీ కలతలు ఉండుంటాయని.
1: అక్కడే పప్పులు కాలేశం. నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది.
0: మరి ఆ బొట్టు,
2: తల్లో ఆ పొలచుండులు,
0: చేతికి గాజులు,
2: ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు,
1: ఆ వేషధారనే మన్ని మోసం చేసింది. ఈవిడికి ఒక అన్నయ్య ఉన్నాళ్లే, పెద్ద జర్నలిస్ట్. మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని, ఆదర్శాలను ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు. దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ.
0: అమ్మో అమ్మో, ఎంత మోసం చేసింది!
2: మహాపతివ్రతలా ఫోజు పెట్టింది.
0: ఆచారాలను మంట కలుపుతోంది.
2: నారీ లోకానికే తలవంపులు తెస్తోంది.
1: కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ వైభవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
2: అదిగో వస్తుంది. మందస్మిత వదన, హంస గమన. వెనకే వస్తున్నాడు రామకృష్ణ. దానికి దగ్గర వారిని తెగ తాపత్రయ పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి.
0: పూర్ఫెలో, ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు.
1: వాడి ఆఫీసులో రావుడు, వీధిలో కృష్ణుడు. నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు. గాని పదండ్రా బాబు, బాస్ వచ్చే టైం ఏంది? మనందరినీ గుంపుగా చూశాడు, పిచ్చి కుక్కలా వెంటబడి కరుస్తాడు. పదండి.
3: చూడండి శిరీష్ గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది?
4: రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తుంది. మేధస్సు పెరిగినా ఆలోచన ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు.
3: కరెక్ట్గా చెప్పారు. కొందరు నాగుపాములా కాటవేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు, దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి. అవి తన జాతి నాశనానికి పోనుకో. మరి మనిషిన్నాడు చూశారు, పక్కవాడి పతనానికి గోతులు తవ్వుతాడు.
4: అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో లేదా తన స్వరక్షణకో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే, మనిషి అసూయ ద్వేషాలతో తన తోటివారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
3: శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదా?
4: అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరువేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీసులో అన్నింటినీ కలగా పులగం చేసి నీ ఇష్ట రాజ్యమని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది.
3: శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు, చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నుంచోమంటుంది, లేచి నుంచుంటే బస్కిలి తీయమంటుంది, ఎదిరించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజుల నుండి చూస్తున్నానండి, మీరెంతో మానసిక వ్యథన పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు.
4: చిచి, వాడుట్టి రోగండి. ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాప, వాడు ఆకలి చూపులు, విషపు నవ్వులు చూస్తుంటే బొళ్ళు జడదరిస్తోంది.
3: మెత్తని వాళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. మొళ్ళును మొళ్ళుతోనే తీయాలండి. గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి.
1: హలో హలో, మీరు ఇక్కడున్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు?
3: ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి, ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు?
4: బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు.
1: అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు, గోరువంకలు కనపడ్డాయి. అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా.
3: అలాగా కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరు

0: కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు మరి.
1: మరే మరే అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ వింగ్కి వెళ్ళి వస్తాను. వస్తానండి శిరీష్ గారు. మీ ఏకాంతానికి భంగం చేయలేదు కదా.
2: 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం. వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు.
0: వెళ్ళనియండి శిరీష్ గారు. ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు, క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు.
1: ధైర్యస్థుడు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా.
2: తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి.
0: తప్పు చేసిన వాడెప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకు వెళ్దాం పదండి.

0: ఏమండి, పవిత్రమైన ఈ అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారు శ్రీవారు?
1: అనుకూగల భార్యను అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీరు చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష.
0: నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలుపు స్వామి అని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని స్వామితో చెప్తాను.
1: ఏ ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేనైనా చెప్పు శిరీష, బాబిగారు ఇంజనీర్ కావాల్సిందే, తండ్రికి మించిన కొడుకు అనిపించుకోవాలి.
0: పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, నీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడూ కాదండి.
1: అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడూ దెబ్బదాటాడు. పోనీ కొంచెం.
0: ఏంటి?
1: ఇంకొకరిని కనేసి వాడిని డాక్టర్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు.
2: ఎంతసేపు రా మీ వాదోపవాదాలు, మేమంతరం ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి, పొద్దుకిపోతుంది రా.
3: అమ్మా జానకి, మాధవ నీరు కానివ్వండి అమ్మా స్నానాలు, వాళ్ళు ఒక పట్టాన్ని తెలియదు రారు. నువ్వు చేయలేమే స్నానం, అలా నుంచున్నావే.
4: ఇదిగో వస్తున్నా. ఏమండి లోతుకు దిక్కండి, ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు, అసలే ఈత రాదు కూడా మీకు.
3: అలానే అలానే, నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చెయ్యి.
4: అలాగే రండి పిండి గారు. కృష్ణమ్మ నమ్మలేమండి, పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే ఉన్న ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయి ఇక్కడ, లోతుకు వెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకు ఎదురైన వాళ్ళు.
5: ఏమండి దూరంగా వెళ్ళకండి, గుండాలు ఉన్నాయట, అక్కడ చాలా ప్రమాదం.
3: అలాగే చంద్రరా
1: వస్తున్నా నాన్న. ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు ఆ బ్యాగులో నా బట్టలు పట్టుకురా.
0: అలాగే.
1: గలగల బారే కృష్ణా నదిలో ఈతలాడాలి, ఎన్నాళ్ళైందో ఈత కొట్టి. సిరి చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని, అలుపు సొరుపు లేకుండా మైలు ఈదేవాణ్ణి. మీ అన్నయ్య మాధవ గారు ఉన్నాడు, ఎందుకు ఒడ్డును కూర్చుని కూలి రగాలు తీసేవాడు, మోకాళ్ళలోకి దాటి నీళ్లలోకి వచ్చేవాడు కాదు.
0: అబ్బా పెద్ద దెప్పి పడవక్కర్లేదు రండి, మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ళ తోలికి పోడు. వాడు సినిమాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు, మనం ఇంకా ఇక్కడే ఉంటే నవ్వుకోగలరు. బయలుదేరండి బాబు, అందరూ నన్ను ఆడి పోసుకుంటారు, మొగుడు కట్టేశారండి. ఇవన్నీ నేను సర్దొస్తానండి.
1: అలాగే రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే. ఇదిగో త్వరగా వచ్చి.
3: ఏమిట్రా చంద్రం ఆలస్యం, ఒడ్డున కడిబట్టలు ఆరేస్తూ ఉంటాం, కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్ళి పానకాల రాయిని దర్శించాలి, టైం కూడా లేదు.
5: బాబు నది లోపలికి వెళ్ళాక నాన్న ఊపులున్నాయట, నాన్న ఒడ్డు మీద స్నానం చేసి వచ్చేయరా.
1: సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే.
4: యాండి అటు చూడండి, అన్నగారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు.
3: వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్ట్, చిన్నప్పటి నుంచి. నువ్వేం కంగారు పడకు.
4: అయ్యో అమ్మా సిరి, నువ్వే నాకు ఆదేశి దూరంగా వెళ్ళద్దని హెచ్చరించమ్మా మీ ఆయన.
6: మిమ్మల్ని వచ్చేయండి ఒట్టుకో. ఈది

0: అయ్యో, వాడికి నీళ్లు చూస్తే చాలా మధురం పుట్టుకొస్తుంది. మరి ఇంకా ముందుకెళ్తున్నాడు. చంద్ర రామ్మ బయటికి రా.
1: పెనుగులాడుతుంటే కనిపిస్తోంది. రమ్మని పిలువన్నయ్యా, గట్టిగా పిలువన్నయ్యా. నాకేదో భయమేస్తుందన్నయ్యా, పిలువన్నయ్యా.
2: చంద్ర నిన్నే ఎందుకు వచ్చాయి? సిరి కంగారు పడుతోంది.
3: ఎంత పని జరిగింది? ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి. అక్కడ పెద్ద గుండం ఉంది, ఎంత మందిని పొట్టలు పెట్టుకుందో. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు అధికం పోరు.
2: ఏమయ్యా ఇంతమంది జనం గుండెడారా? ఒక్కలేదా మా చంద్రాన్ని కాపాడలేరా?
3: బాబు మా ప్రాణాలు మాకు తీపే పోయి ఎవరు సాహులు పని చెప్తారు కదా
2: బాబు. చంద్రండి
3: ముందు ఆయన ఆగండి. ఆ పెద్ద ఆయన రక్షించండి. పోయిన వాడు ఎక్కడికి తిరిగాడు? ముందు నేను కాస్త కాపాడుకోండి. ఏ పొడవైనా ఇక్కడ ఉంటే బాగున్నాం. కనుసూపు ఏ పొడవ కనిపించట్లేదు. మనుషులు ఎవరు తెగించి ఆయన కాపాడలేదు.
1: అన్నయ్య ఆయన మునిగిపోతున్నారన్నయ్య, మృత్యుతో పోరాడుతున్నారన్నయ్యేగలిగిందే ఉంది. ఈ విరాని వాళ్ళు ముందుకెడితే ప్రమాదం.
2: ఏమైనా
3: పిచ్చి పట్టిందా ఏమి? అందరూ కలిసి కట్టగట్టుగా గంగలు తిరుగుతా ఉంటారు. అరే లోకాలో అరే రత్తయ్య, అలా నదిలో దూకుండా వడేసి పట్టుకోండి.
2: అత్తయ్య
3: ఇలా వరద తీసుకుంటే అందరూ చచ్చి ఊరుకునేటట్టుగా ఉన్నారు.
2: ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి, అంతా మన చేతులు దాటిపోయింది. మన చంద్రం మనకి ఇక్కడ లేడం వద్దు తల్లి. నా మాట విను.
1: చేతికి అప్పగిస్తున్నాను. ఆయనతో పాటే నేను నదీ గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను బ్రతకలేనయ్యాడు.
3: తెగించి మురిలోని కాపాడలేకపోయినా బతుకును నీటితో పడి చస్తానంటే చూస్తూ కూర్చోడానికి మేము మనసు అనుకున్నావా, రాక్షసం అనుకున్నావా? ఆయన రత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి. ఎవమైనా దొరుకుతుంది బూడిద చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పొస్తాను నేను జరిగిన విశేషాలు. ఏమయ్యా అలా చూస్తూ మమ్మల్ని నిలబడతావే, కాస్త సౌరవించవయ్యా.
1: పరమేశ్వర నేనేం పాపం చేశానయ్యా, నీకే అన్యాయం చేశాను. నా మీద కత్తి కట్టి నా సంసారంలో నింపి చూస్తావు. నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని శపిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా? అంజలి ఘటించి అర్థించాలా? పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పోషానుడివి. ఏ ఒక్కరినే బలి తీసుకున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో. నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో.
2: అబ్బా సిరి, ఇతివ్రాతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పిచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలేం. వాళ్ల తీపి గుర్తులు మన మనస్సుల్లో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రులమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. ఒకసారి చూసుకో.

0: కన్నీటితో ఆ భౌతిక కాయానికి వీడ్కోలు చెప్పమ్మా.
1: ఏంటమ్మా అలా భయంగా కాకబెట్టావు? అమ్మా అమ్మా నిన్నే మాట్లాడమ్మా.
0: ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకు గావు కేక పెట్టావు? ఆ చెమట్లేమిటి? ఎందుకులా వణికిపోతున్నావు?
2: అమ్మా సిరి ఇవిగో అమ్మా మంచినీళ్ళు తాగు. యాండి సిరికి ఆన్న పేడకలు వచ్చినాయేనండి, వెర్రి చూపులు చూస్తుంది.
3: ఆ ఘోర సంఘటన నేను మరవలేకపోతున్నాను అన్నయ్య. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడి వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరవలేకపోతున్నానన్నయ్యా.
2: దీనికి ఒకటే పరిష్కార మార్గం, నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్య రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. నేను
0: జానకి బాబుని తీసుకెళ్ళి నీ దగ్గర పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటబడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తలడిల్లుతున్నావు. నీ మనసుకు తగిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చిక్కబట్టుకోవాలి. విశ్రాంతిగా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి.

0: ఏమో రామకృష్ణ.
1: ఏమిటండి?
0: ఏదో పెద్దవాడి.
1: అయ్యో కాదని ఎవరన్నారండి?
0: కాదనలేదనుకో, పెద్దరికం వస్తున్నందుకు పక్కదోవ పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా.
1: నిజమేనండి, మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి.
0: పాలేవాడివయ్యా, నువ్వు భలే చమత్కారి. ఏదో నీ బాగోరి మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను గాని, అనవసర విషయాల్లో తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో?
1: నేనేం అనుకోలేదండి మీ గురించి.
0: అయితే జాగ్రత్తగా విను, అది గాలం విసురుతుందో.
1: అదంటే ఎవరండి?
0: అదేనో శిరీష, ఎరేసి గాలం విసురుతోంది.
1: పాపం మీ మీదకి.
0: నా బోంద నా మీదకే విసురుతుందిలే, 50 పైబడ్డమని 6 బిడ్డల తండ్రిని. నాలో ఏ మిగులున్నాయి? వృద్ధాప్యపు ఛాయలు తప్పించి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు. నిన్ను ఆకట్టుకున్నామని విసురుతోంది గాలం.
1: నేను చేపను కాదులేండి పడ్డానికి.
0: నేను ముందే ఊహించానులే తెలివేమి పిండానమని. ఇంతకీ దానిని బుట్టలో పడేశారా?
1: అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి.
0: మరి ఏమిటో ఆ చెట్ట బట్టాలు, ఆ సరిగేమలు, ఆ పార్కులకి బీచ్లకి షికార్లకి. ఇంతకీ క్రియ శూన్యం అంటావు.
1: సోషల్ గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళు పోతాయి నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్ లో ఒంటరిగా కూర్చున్నానండి.
0: ఉంటే చెప్పబోయే
1: ఉండండి, కంగారు పడతారేంటి? ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి. ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానం తీర్చుకుంది. చివరకు వస్తానని టాటా చెప్పి వెళ్ళిపోయింది.
0: గట్టిగుడి బల బాగా విసరగలవు అన్నమాట. మరి మళ్ళీ కలిసిందా?
1: లేదండి, అడ్రస్ ఇచ్చింది.
0: ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అన్నమాట.
1: చూడండి, ఆ అడ్రస్ కు వెళ్ళమంటారా?
0: వెళ్ళమంటారా అని నెమ్మది అడుగుతా. పిచ్చి సన్యాసి, ఎగిరి గంతేసి దూక్క.
1: అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక.
0: తిమ్మిరికి మాట్లాడుతున్నా, ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయిని పలకరించడానికి.
1: గుడ్, ఇప్పుడు దారికి వచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా, ఏ నోట మాట పడిపోయిందే? ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏనాడు పల్లెత్తు మాటని అనలేదే, ఇందుకలా వేట కుక్కలా ఆమె వెంటబడి తరుగుతారు? చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు.
0: దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం ఆడుతుంది తెలుసా?
1: భర్త పోతే ఆడదానికి నుదుట కుంకుమ వద్దన్నారు,

0: గుడ్. మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన బాధ పెడితే అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య విహీనుడని.
1: అనాది నుంచి వచ్చే ఆచారాన్ని తారుమారు చేయకో, పెద్ద తెలివైన వాడని విర్రవెక్కో. దానికో కొడుకున్నాడు తెలుసా?
0: పాపం చాలా కష్టపడి విషయసేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి, శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకిట్టి అభ్యంతరం లేదు. ఒక ఇంటి వాడిని అవుతాను, వస్తానండి.
2: ఏమిటి గురు, ఏమన్నాడేమిటి?
3: ఏమంటాడు, కాలభారానికి వచ్చే ఉంటాడు.
1: నీ పెందాకు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, వెళ్ళింది 4 లక్షల తరువు అన్నాడు.
2: బా కథ అడ్డం తిరిగిందే. ఇటు ఫెయిల్ అయితే అట్నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురి నోరు ముయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డప్ప వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా ఇస్తా అది ఇస్తా.
3: నువ్వు కనుక మరో కవిత చదివితే చంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నా ఉష్ణం, మనం కనుక ఇక్కడే ఉన్నామంటే ఆపరం వీరి కవిత ప్రవాహం. పోదాం పద
1: పద పద.
4: రామకృష్ణ గారు.
0: ఏమిటండి?
4: నేను విన్నది నిజమేనా?
0: మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి.
4: మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట?
0: దానికి చిన్న అమెండ్మెంట్ అండి, చాటింపు మాత్రం వేయలేదండి. మన ఇద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పానండి.
4: నా మీద నా వైధవ్యం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
0: నోనో, అటువంటిదేం లేదు.
4: దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
0: లేదండి, ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికి ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్రయాన్ని ముందు తరాల వాళ్ళు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుల్లా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయాలు దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి మీకిష్టమైతే ఆ 3 ముళ్ళు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
4: తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పోసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజారులోకి ఈడ్చారు. వెంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే, ఆ చూపుల వెనుక ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను ప్రేమించారు? ఏం చూసి నన్ను అభిమానించారు? నాలో ఏముందని? కోరికలు సచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్నదాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందామని ఈ నిర్ణయానికి వచ్చి నన్ను అల్లరిపాలు చేశారండి, చెప్పండి.
0: మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు, ఇప్పుడు ఏం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి, కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్.
4: ఇంకేం ఆలోచించక్కర్లేదు, మీరు తేనె పోసిన కత్తులు, మీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించి నట్టేట ముంచగలరు మీరు నయవంచకులు.
0: శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి, అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు, బంగారుపు తొడుగుంటే చాలు తాళి కడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టాలైనా కన్నీళ్లైనా సమంగా పంచుకుంటూ ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరిచి తరిచి ప్రశ్నించుకోండి, తగిన సమాధానం లభిస్తుంది.

0: నుంచి గుండె పగిలి మనసు చెదిరి సిగ్గు విడిచి సెలవు పెట్టి అడ్రస్ మార్చి బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్ మన రామకృష్ణ.
1: ఏమిటా నిజమేనా?
2: నిజమేనా భారీవాడివిరా, అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢీలా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్ప పెట్టకుండా చెక్కేశాడు.
3: ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. శిరీషు దగ్గరకు వెళ్ళి ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కచ్చుమని నాలుగు పాముల బుస కొట్టింది.
2: నన్ను చుబాట్లు వేసింది, ఇంకా కలిపితే భద్రకాళైపోతుందని పారిపోయి ఇచ్చా.
3: వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది.
1: అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యారంటావురా కుమార్?
2: శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లో ఆత్మహత్య మాత్రం చేసుకోడులే, రూటు మార్చేసి మరో అవతారం ఇస్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చులు అని మిడిసిపడ్డాడుగా, తట బాగా కుదరండి వేధాలకి. కాబట్టి చూడలేరా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి. పదండి.
1: ఓకే
2: ఓకే.

0: మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది.
1: అమ్మా శిరీష, కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్నవాళ్ల మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించాను. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని, జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా.
0: మీ రాఘవరావు.
2: అన్నయ్య, వద్దన్నయ్య, నేను అక్కడికి రాలేనన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్యా, లేదు.
3: ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆర్థికమయ్యే, వెళ్ళకపోతే నలుగురు ముందే పల్చనవుతారమ్మా వాళ్ళు.
4: జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఏనాడు నిన్ను వారు పల్లెత్తు మాటం లేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ? అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసే, వాళ్ళకే లోటు రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా. గత స్మృతులు నిన్ను కృంగదీస్తాయని, మానసిక ప్రశాంతత కోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వు ఏనాటికైనా వాళ్ళ సొత్తేనమ్మా. భద్రంగా వాళ్ళ కప్ప చెప్పవలసిన బాధ్యత మా మీదుంది.
3: చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా మనం తప్పించి? వెళ్ళకపోతే నలుగురు నిన్నే ఆడిపోసుకుంటారు.
2: వదిన
3: టాండి, సిరి మాటలకేం కానీ మీరెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి.

0: ఏ కూలి, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయ్. జానకి, నా దగ్గర చెల్లెలు లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడు అనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయ్, అరండేల్పేట 4వ లైన్లో ఉన్న 3వ మేట దగ్గరకు.
1: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా.
0: జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా?
1: యాండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వీళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని అర్చించేటంత స్థాయికి సమాజం ఎదగలేదండి ఇంకా. అందులో మనం వెళుతున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్యంలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. 4 నానామాటలు అంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదిని కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి.
2: నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో జరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే.
0: మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు.

0: జానకి, మనం ఏమన్నా దారి తప్పామా?
1: లేదండి, ఇదే బాబాయ్ గారిల్లు.
0: మరి ఇదేమిటో, ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు.
1: అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో, వాళ్లదే ఉంటుంది ఈ శుభకార్యం.
0: సర్లే, దిగండి.
2: అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా రామ్మా కోడలా. రా మంగమ్మ, ఆ కుంకుమరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు.
1: అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు?
2: అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈరోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాట ఇవ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో.
1: అత్తయ్య, పిన్ని గారు, అన్నయ్య గారి ఆర్థికం.
2: అది జరిగిపోయి 4 రోజులైందమ్మా. ఈరోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా పడవకానా అమ్మ వెనకే దాక్కున్నావు? ఏరా, ఈ నాన్నమ్మ అక్కర్లేదా నీకు? వీడు నా బంగారు కొండమ్మ. ఏరా, మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాల మామయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతమవుతున్నారు. కాస్త అందుకో నాయన, నువ్వు వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్లి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు.
1: వెళ్ళి బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడనన్నా.
3: అలాగే మమ్మీ, డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా.
1: బాబు
2: వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుతూ గాని. ఏ
1: పిల్లాడేదో తెలియకన్నాడు పిండి గారు, వాడి మాటలు పట్టించుకోకండి.
2: బాలవాకు బ్రహ్మవాకు అవుతుందంటారు పెద్దలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్నమాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయిచ్చారు. స్నానం చేసి ఇవిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిన పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పోజడ వేయించు. నేను వెళుతున్నా.
1: అత్తయ్య, మీరు
2: నీకేం చెప్పాను? ఈరోజు నేనేం చెప్పినా కాదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు. మీరందరూ వస్తా బాబండి.
0: మామయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు.
4: ఇందులో అర్థం కాందే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక, సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది, పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా?
0: ఎవరికి మామయ్య పెళ్ళి?
4: నీది మాత్రం కాదులే, ఓయ్ భయపడకు. చూడు మాధవ, ఆ వైపు చీకటిగా ఉన్నట్లుంది, 4 ట్యూబ్లైట్లు పెట్టించు అక్కడ. నేను వెళ్ళి కుర్చీలు సర్దించి వంట పని ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను.
0: నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
4: అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుందిలే ఓయ్. ఇంకొక 2 గంటలు ఓపిక పెట్టావంటే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఆనక ఎన్ని ప్రశ్నలన్నా వెయ్యి, తీరుబడిగా సమాధానం చెప్తాను. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, నేను ఎలా చూసొస్తాను.
1: ఏమండి, ఏమిటి ఇదంతా?
0: ఏమిటో, తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పనులు చూడమని పురమాయించారు మామయ్య.
1: సరే, మీకేమన్నా తెలుసుంటుందేమో ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ను ముస్తాబు చేయమంటున్నారు పిండి గారు.
0: ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్ళేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడ్డం లేదు.
1: జనం వచ్చేస్తున్నారో పక్క నుంచి. ఈ పెళ్ళెవరిది? దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది.
4: అన్నీ అవే తెలుస్తాయి కానీ చెప్పిన పని చేసి త్వరగా తెవలండరా. నువ్వెళ్ళు మాధవ.
0: అలాగేనండి.
4: మాధవ, ఆ లైట్ల పనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు.
0: అలాగే.
4: ఊరంతా రావాలి, వాళ్ళని మనసారా దీవించాలి.
1: ఎవరిని బాబాయ్?
4: తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా? అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద.
2: ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో. ఇప్పటికి మళ్ళాకాళ్ళు వచ్చింది ఇంటికి. బాబిగాడు అప్పుడే మాతో కలిసిపోయాడమ్మా, ఇల్లంతా దున్నేస్తున్నాడు అనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా, లేకపోతే అందరి దిష్టి తగులుతుంది అమ్మాయికి.
1: అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను.

0: నన్ను వదిలేసేయండి.
1: పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోకించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా. సౌభాగ్యవతిగా నేను చూడొద్దు అమ్మ. జానకి, శ్రీష్ మాటికి ఏమొచ్చు కానీ త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి. ఆ నగలన్నీ అలంకరించండి. ఆ వస్తాను, అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది.
2: మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అదిగో అటు చూడు, ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు పాటించమని హెచ్చరించి నిద్ర లేపిన నా మరో కొడుకు రామకృష్ణ.
3: రామకృష్ణ?
2: అవునోయ్. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకి నడుకు. వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు. ఆత్మీయత అభిమానాన్ని పంచుకున్నారు. మౌనరాగాల్ని పలకలేక మోగబోతున్నారు. సమాజపు పిడికిట్లో నరిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపీట మీద కూర్చోబెట్టు.
3: మావయ్య, మావయ్య, నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు పెగిన రావడం లేదు. ఇది కళ నిజమా మావయ్య? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను.
2: ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక, చిరుదివెలు కొండెక్కిపోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు బాసడగా నిలిచే యువత కరువవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో మలుపు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెళ్ళని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళు, వెళ్ళి అమ్మాయిని తీసుకో. ముహూర్తానికి టైం అయిపోతుంది.
0: వద్దన్నయ్యా, వద్దు. నాకే పెళ్ళొద్దు
3: అమ్మా.
0: నాకింకేం చెప్పద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్యా. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను. మనసు చంపుకుని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతిని పాదాల ముందు ఉంచకండి. ఆయనలోని దైవత్వాన్ని కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి. ఇదే మిమ్మల్ని అందరిని వేడుకునేది.
2: నవమాసాలు మోసి కని లాలించి ముద్దాడి పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కర్పించిన మీ అత్తయ్య పడి ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా.
0: మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి ఎగరగలిగాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలిపీసుకున్నందుకు ఈ వృత్తాప్యులు మీ మావయ్య ఎంత మాత్రం పడుతున్నారో ఆలోచించావమ్మా. అత్తయ్య,
2: కాలమే మార్పు తీసుకొస్తుందమ్మా, అన్నిటినీ మరిపిస్తుంది. శిరీష, ఎదుగుతున్న మొక్కను తుంచకూడదమ్మా, అది మహాపాపం. నీ 100 ఏళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతోటి మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నావు. మా మాట తీసేయకమ్మా.
1: శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా. కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు. తర్వాత పెద్దవాడై బ్రతుకు తెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలో దిక్కుకు విసిరేసింది. ఈరోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు నువ్వు కాదున్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చల్లా చెదిరైపోతాయమ్మా.
0: అత్తయ్య
3: చూడు సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లు వంచాలి. ఈ కుళ్ళు వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి, నువ్వే ముందడుగు వేయాలి.
0: అన్నయ్య,
2: మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధన భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పట్టించుకోండి. ముహూర్తానికి టైం అవుతుంది.
0: అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా. పదా.

అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ

దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ, శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు, శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు, శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్, శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్, శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం, శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు, శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం, శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు, చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

చిత్రసీమ కార్యక్రమంలో మొదటగా వినండి స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. సై చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో చిత్రతో కలిసి ఎంఎం కీరవాణి పాడిన పాట, గీత రచన శివశక్తి దత్తా,

నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట వినండి. గీత రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ, చిత్రం ఠాగూర్.

నీరాజనం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఓపి నయ్యర్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చంద్రబోస్ రచనకు మణిశర్మ స్వరాల సమకూర్చగా శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట వినండి. చిత్రం టక్కరి దొంగ.

చిత్రసీమలో ఇప్పుడు స్వీయ సంగీత దర్శకత్వంలో చక్రి పాడిన ఈ పాట వినండి. గీత రచన భాస్కర్ భట్ల, చిత్రం నేనింతే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, FM బ్యాండ్ 100.

3.5 MHz పై శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట తీన్ మార్ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడింది. గీత రచన రెహమాన్, సంగీతం మణి శర్మ.

స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట వినండి. గీత రచన చంద్రబోస్, చిత్రం నేనున్నాను.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలోని చేనేత కార్మికులు లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇకత్ చేనేత వస్త్రాల కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ అన్నారు. మన్ కీ బాత్ 136 సంచిక ద్వారా ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్దం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత ఐక్యత ధైర్యం సంకల్పానికి నిదర్శనమని ఆయన అన్నారు. నేటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీహార్లోని సీతామడిలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
0: ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని అన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటోందన్నారు. యుద్ధ నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థ పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు.
1: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है. इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है. दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है.
0: ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టే క్యాచ్ ద రెయిన్ అనే అంశాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే జల భద్రత, జల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. మధ్యప్రదేశ్లోని సిథి జిల్లాలో చేపట్టిన చెరువుల నిర్మాణాన్ని మోదీ ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के सीधी जिले में करीब 1500 तालाब बनाए गए हैं. नरसिंहपुर में अमृत सरोवरों को संवारा गया है. आंध्र प्रदेश के नंदियाल में सभी ग्राम पंचायतें इस अभियान से जुड़ी हैं. आइए हम भी अपने आसपास किसी एक तालाब, कुएं या बावड़ी की जिम्मेदारी लें, पानी की हर बूंद बचाएं.
0: లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో ఆయన కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: ఆరోగ్యవంతమైన భారత్ ఆవిష్కారానికి క్రీడలు మార్గదర్శకం వహిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలు స్ఫూర్తి నింపాలని, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించి దేశంలో ఇటీవల వివిధ క్రీడా అంశాల్లో క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు.
1: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई हैं. उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है. भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है. यह एक ऐतिहासिक जीत है.
0: భారత అంతరిక్ష రంగంలో విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావడం చిరస్మరణీయమైన ఘట్టమని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్గా విక్రమ్ 1 చరిత్ర సృష్టించిందన్నారు. యువ ఆవిష్కర్తల దీక్ష, దక్షతలకు, నైపుణ్యానికి ఇది నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు.
1: विक्रम 1 ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న సిరిసిల్ల జిల్లా వాసి గురజాల రాజు ఆకాశవాణికి తన స్పందన ఈ విధంగా తెలియజేశారు.
2: గురుజాల రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడిన క్యాచ్ ది రెయిన్ సందేశం నాకు నచ్చింది. వాన నీరు ఎక్కడ ఎప్పుడు

0: పడిన దాన్ని సంరక్షించాలని ఈ నెల జూలై 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుందని ఈ విషయం తెలియజేయడం చాలా మంచి విషయం.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో వర్షపాతం సాధారణ కంటే తక్కువగా నమోదవుతుందని, రైతులు పరిస్థితులను అవగాహన చేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నాగేశ్వరరావు చెప్పారు. వరికి బదులుగా కంది, పెసర, మినుము, జొన్న, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అవసరమైతే అదనపు విత్తనాలు కూడా సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమైక్య జీవన విధానానికి, సామూహిక భక్తి చైతన్యానికి బోనాల వేడుకల నిదర్శనమని, తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ఈ సంబరాలు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన నల్లపోచమ్మ బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సూచించారు. అపరిచిత లింకులతో, నకిలీ కాల్స్తో, నకిలీ వెబ్సైట్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. డబ్బు కడితే ఇల్లు ఇప్పిస్తామని, ఫోన్ కాల్స్ నమ్మవద్దని, సైబర్ మోసాలపై 1930 నెంబర్కు కాల్ చేయాలని పోలీస్ కమిషనర్ చెప్పారు. హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా ఆయన సమీక్షించారు. ఎలాంటి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. అర్హులైన నివాసితులందరూ తమ ఫామ్లను సకాలంలో సమర్పించాలని చెప్పారు. ఈరోజు కర్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్లో పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు కర్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మహబూబాబాద్లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. మంచిర్యాలలో జరిగిన కర్గిల్ విజయ్ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా దుర్గమ్మకు బోనాలను ఈ కమిటీ ఆధ్వర్యంలో సమర్పిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశేషాలు మరొకసారి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 136వ సంచికలో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని చేనేత కార్మికులు వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇక్కత్ చేనేత వస్త్రాల నైపుణ్యం ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నీన్యో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:30 యువవాణి కార్యక్రమంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ ఘన్పూర్ పెంబర్తి విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటలకు ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ. 8 గంటలకు మనసులో మాట కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులో భావాలను పంచుకున్న

కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:30 చిత్రసీమ, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈరోజు కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వినవచ్చు. అనంతరం రాత్రి 10:00 to 11:00 వరకు శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆనిమిత్యాలాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు అనగా 27వ తేదీ సోమవారం ప్రసారమయ్యే కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంజిణి, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం. సాయంత్రం 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 జానపద సంగీతం ఉంటుంది, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంటు సమావేశాలపై రివ్యూ ప్రసారం అవుతుంది, 8:30 మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 శాస్త్రీయ సంగీతం. రాత్రి 10:00 to 11:00 పార్లమెంటు సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య

0: సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
3: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
3: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
4: కానీ బ్యాంకింగ్ కాదు.
5: అయినా గానీ RBI అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు. RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
8: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: యువవాణి కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్

0: సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ ఘన్పూర్ పెంబర్తి విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమం.
2: మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ ఘన్పూర్ పెంబర్తి విద్యార్థినిల కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా చదువు గొప్పతనాన్ని పాట రూపంలో మనకు అందించడానికి బీజెట్సి 2వ సంవత్సరం విద్యార్థిని ఈ పూజ వస్తుంది.

0: ఆశలన్నీ నిజము చేయరా, నీ తల్లిదండ్రుల ఆశలన్నీ నిజము చేయరా.
1: చదువు గొప్పతనం గురించి పాట విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఓటు గొప్పతనాన్ని గురించి నాటక రూపంలో మనకు అందించడానికి వస్తున్నారు వి శ్రావణి, జి కళ్యాణి, ఏ యామిని, కే రజిత, కే అఖిల. ఓటు విలువ తెలుసుకో నాటక రచన డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు.
2: లతా, లతా,
3: ఏందే గీత గట్లరుస్తున్నావు? ఏంది, ఏమైంది? కొంపలు మునిగాయా? ఏంది?
2: కాదు లత, కొంపలు బాగా ఏముచ్చటమే.
4: ఓ గీత, ఏంది గట్లరుస్తున్నావు? దొంగలు గిట్ల పడ్డరా? ఏంది,
2: ఎన్నికలు వచ్చినాయి? ఏ ఎన్నికలు?
4: అబ్బా, ఎన్నికలలో
5: గీతమ్మా ఎలుకలు చచ్చినయ్యా? ఎక్కడమ్మో?
3: ఎలుకలు చచ్చుడు కాదే చెవిటి మొక్కమ్మా, ఎన్నికలు వచ్చినాయి.
5: అంటే ఏందమ్మా?
4: ఓట్ల పండుగ వచ్చిందే.
5: అమ్మో అమ్మో, ఎంత మంచి మాట చెప్పినమ్మా, నీ నోట్ల బెల్లంగడ్డ పెట్టా.
2: గట్లా కాదు, మన నోట్ల మట్టిగడ్డ పడకుండా చూసుకోవాలి మొదలు.
3: పాపం రత్తమ్మ గంతగా ఆశ పడుతుంటే నువ్వేంటే గట్లంటావు?
2: ఓట్ల పండగ అంటే తాయిలాలనుకుంటున్నారు, తీసుకోవడం ఎంత తప్పో తెలుసా?
4: గీత, నువ్వెన్నైనా చెప్పు, ఇది మాత్రం జాతరేనే.
2: జాతర కాదు పూజ, దిగజారుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
5: నాకు తెలియక అడుగుతా, ఇంతకు ముందేందో అన్నావు, అదేంది?
2: ప్రజాస్వామ్యం.
5: అంటే ఏంది గీతమ్మ?
3: నేను చెప్తుండు, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వం.
2: రత్తమ్మకు అట్లా చెప్తే అర్థం కాదు గాని నేను చెప్తా విను. మనం ఎందరం ఉన్నాం? నలుగురం. మన దాంట్లో అన్నీ తెలిసినోన్ని, అందరి బాగోగులు చూసేటోన్ని మనం నాయకునిగా ఎన్నుకున్నాం అనుకో, అప్పుడేమైతుంది? ఆ నాయకుడు మనలో ఒక్కడు, మనమే ఎన్నుకున్నాం, మన కోసం పనిచేస్తాడు. దీన్నే ప్రజాస్వామ్యం అంటారు అత్తమ్మా.
3: అవును, ఎన్నుకున్నటోడు మంచోడో ముంచటోడో మనకెట్లా తెలుస్తుంది?
2: చూడు లత, మన ఊర్లో

0: గా మూల ఇంట్లో ఉండేటోడు ఎసుమంటోడే.
1: వాడా పాపిష్టోడు, అన్ని దొంగ పనులే.
0: పూజ గా గుడెనికలు ఉండేటోడు ఎసుమంటోడే.
2: ఆయన చాలా మంచోడు, ఎవరి కష్టాలలో ఉన్నా సాయం చేస్తాడు, దేవుళ్ళ అంటోడు.
0: ఇప్పుడు చెప్పండి, ఇద్దరు నిలబడితే ఓటెవరికేస్తారు? అది సంగతి, ఏ ఎలక్షన్ అయినా గింతే.
1: ఊర్లో అంటే కొంతమంది ఉన్నారు కాబట్టి తెలుస్తుంది, మరి బయట
2: గది గంతే. ఏ ఎలక్షన్ అయినా పోటీ చేసేటోళ్ళలో మంచోని గుర్తించాలే.
0: గుర్తించడమే కాదు, పోటీ చేసిన సమర్థునికి నిజాయితీ పరునికి ఓటేసి ఎన్నుకోవాలి.
1: ఒత్తిళ్లకు తాయిలాలకు లొంగకుండా ఓటేస్తేనే పనులు చేయకపోతే మనకు అడిగే హక్కు ఉంటుంది.
0: చూడు రతమ్మా, నువ్వు కూరగాయలు కొనేటప్పుడు పుచ్చిపోయినవి వాడిపోయినవి కొంటావా?
3: చీపాడు, ఎందుకు కొంటా, నాకు తెలియదు అనుకున్నావా?
0: ఒకవేళ కొన్నావు అనుకో, ఏమైతుంది?
3: ఏమైతుంది? కూర పాడైతుంది, డబ్బులు దండిగా అవుతాయి.
0: ఆ, ఇప్పుడు నా దారికి వచ్చినావు. ఒక్క పూట కూరకే నువ్వు ఇంత ఆలోచించినవే, మరి ఐదేళ్లు నిన్ను పాలించడం కోసం ఎంత ఆలోచించాలి?
2: నిజమే, నిజమే. మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
1: గీతక్క, నువ్వు ఇక్కడున్నావా?
0: అవును రాణి, ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం. అన్నట్లు నీకెన్నేళ్ళు?
1: 18 వచ్చినాయి అక్క.
2: అయితే రాణికి కూడా ఓటు వచ్చింది.
1: లేదక్క, ఇంకా నమోదు చేసుకోలే.
0: వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయి రాణి, మీలాంటి యువతే భావి భారత ప్రగతిని నిర్ణయించేది.
1: అలాగే అక్క, ఈ రోజే నమోదు చేసుకుంటాను. అయినా ఓటు వేయకుండా ఏమైతుంది అక్క?
0: చూడు రాణి, ఓటు మన జన్మ హక్కు. ఓటు వేయకపోతే మనం సచ్చినోన్ లెక్క. చదువుకున్న మేధావులు నిర్లిప్త వీడి ఓటనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. మరైతే తాయిలాలకు లొంగుతారా?
4: లేదు లేదు.
0: ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకుంటారా?
4: అవునవును.
0: అయితే పదండి, అందరిని మేల్కొలుపుదాం, దేశ భవిష్యత్తు నిర్ణయిద్దాం.
4: నిర్ణయిద్దాం, ఓటే మన ఆయుధం.
5: ఓటు గొప్పతనాన్ని నాటిక రూపంలో విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి నాన్న గొప్పతనం గురించి పాట మనకు అందించడానికి వస్తుంది బీకం 2వ సంవత్సరం విద్యార్థిని ఏ తిరుమల.

0: నాన్న గొప్పతనం గురించి పాట రూపంలో విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో వెన్నెల కురిసిన చీకటి కథానిక అందించుటకు వి శ్రావణి బీజెట్సీ సెకండ్ ఇయర్ వస్తున్నారు.
1: అది ఒక ఊరు, పేరేదైనా అన్ని ఊర్లలాగే దానికి ఒక అందమైన చెరువు ఉంది. ఆ చెరువు కట్ట కింద పచ్చని వాతావరణం, ప్రశాంతమైన వరిచేన్లు చేసే నాట్యాలు, ఊరిలోకి స్వాగతం.

0: పలుకుతున్న పొడవైన చెట్లు చూపరులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ ఊరి ప్రజల జీవనానికి ఆ చెరువే జీవనాధారం. కొన్ని సంవత్సరాలు బాగా వర్షాలు కురిసి ఆ చెరువు నిండు కుండలాగా మారింది. పంటలు బాగా పండాయి. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండేవారు. అయితే ఒక సంవత్సరం బాగా వర్షాలు కురిసి చెరువు కట్ట తెగిపోయింది. ఆ చెరువు కట్ట కింద పంటను వేసుకున్న ప్రజలంతా బాగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ పంటలన్నీ మునిగిపోతాయి కాబట్టి. ఆ ఊరిలో ఉండే ఒక పెద్ద మనిషి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఊరిలో ఉన్న ప్రజలంతా ఇంటికి 100 రూపాయలు వసూలు చేసి మంచి గట్టిగా దృఢంగా ఉండేటట్లు పెద్ద చెరువు కట్టను కట్టించాడు. ఆయనకు ప్రజాసేవ అంటే చాలా మక్కువ. అలాగే చాలా గొప్ప నీతిమంతుడు. చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పేరు రామయ్య. అదే ఊరిలో శ్యామల అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు 2 కొడుకులు. వారి పేర్లు పెద్ద కొడుకు రాము, చిన్న కొడుకు రాకేష్. వారిద్దరే కాకుండా వారికంటే ముందుగా ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు వరలక్ష్మి. ఆమె పుట్టిన తర్వాత శ్యామల తన భర్త ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. తమకు జన్మించిన పాపతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. అలా పాప పుట్టిన 2 సంవత్సరాలకు ఒక బాబు జన్మించాడు. తర్వాత 7 ఏడాదికి మరొక బాబు జన్మించాడు. వారే రాము, రాకేష్. అలా 2వ బాబు జన్మించిన 1 సంవత్సరానికి శ్యామలను వదిలేసి తన భర్త వెళ్ళిపోయాడు. పాపం శ్యామల, ఒంటరి జీవితం మొదలైంది. శ్యామల తన 3 పిల్లలను ఎలా పెంచుకోవాలో తెలియక ఈతకమ్మలతో చీపుళ్లను, బుట్టలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆ వచ్చిన డబ్బులతో కాలం వెళ్ళదీసింది. అలా ఉండగానే తన కూతురు పెళ్లికి వచ్చింది. ఆమె బుట్టలు అల్లి దాచిపెట్టిన డబ్బంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. తర్వాత 2 కొడుకులను పోషిస్తూ వాళ్లను చదివిస్తూ జీవితాన్ని గడపసాగింది. తన 2 కొడుకులు చదువుకుంటున్నారు. వారి పై చదువులకు బాగా డబ్బులు కావాలి. శ్యామల ఇంకా బాగా రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించింది. తల్లి కష్టాన్ని చూడలేక తన 5వ కొడుకు డిగ్రీ చదివి ఇంకా చదవడం మానేసి ప్రభుత్వ ఉద్యోగమైన పోలీస్ అధికారికి ప్రయత్నం చేశాడు. చాలా కష్టపడి చదివాడు. పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. కానీ తనకు సర్జరీ కావడం వల్ల శారీరక దృఢత్వ పరీక్షలో ఎంపిక కాలేదు. రాము చాలా బాధపడ్డాడు. ఒక ట్రాక్టర్ను రాయితీతో కొని తన అమ్మ కష్టాన్ని చూడలేక తాను ట్రాక్టర్ నడపడానికి సిద్ధపడ్డాడు. కానీ శ్యామల చిన్న కొడుకైన రాకేష్ చాలా మొండి పట్టుదలతో చదువుకున్నాడు. తన తల్లి కష్టం చూడలేక తన అన్న తల్లి ఇద్దరు తనను చదివించడానికి పడుతున్న తాపత్రయం బాగా తెలుసుకొని బాగా కష్టపడి చదువుతూ తన ఇంట్లోనే ఒక ట్యూషన్ పెట్టి తనలాంటి ఎంతో మంది బీద విద్యార్థులకు చదువు చెప్పాడు. చాలామంది విద్యార్థులను గురుకులాలలో చేర్పించాడు. తర్వాత ట్యూషన్ చెబుతున్నందుకు నెలకు 50 రూపాయలు తీసుకున్నాడు. అది కూడా ఆర్థిక స్తోమత ఉన్నవారితో మాత్రమే తీసుకున్నాడు. చాలామంది పేద పిల్లలను ట్యూషన్కి రమ్మని చెప్పి బాగా ప్రోత్సహించేవాడు. దాదాపు ఆ ట్యూషన్కి వెళ్లిన అందరు విద్యార్థులు గురుకుల పాఠశాలలోనే చదువుతున్నారు. తాను అన్ని సబ్జెక్టులను బోధించేవాడు. వాలంటరీగా తన గ్రామంలోని పాఠశాలలో చదువు చెప్పాడు. తర్వాత పక్క గ్రామంలో ఇంగ్లీషు చెప్పడానికి ప్రభుత్వ కళాశాలకు వెళ్ళాడు. చివరికి తాను చాలా కష్టపడి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియామకం పొందాడు. తాను పనిచేస్తున్న ఆ పాఠశాలలో ఆయననే ప్రధానోపాధ్యాయుడు. ఆ పాఠశాలను కూడా ఎంతో అభివృద్ధి చేశాడు. మొదట ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో పనిచేయక ముందు 15 మంది పిల్లలు కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడు 100 మంది పిల్లల కంటే ఎక్కువ విద్యార్థులు వెళ్తున్నారు. అది ఆ ఉపాధ్యాయుడికి పని పట్ల ఉన్న ఏకాగ్రత, బాధ్యతను తెలుపుతుంది. ఒక కొడుకుగా తన తల్లి కష్టాన్ని గుర్తించి తాను ఉద్యోగం సంపాదించాడు. అలాగే ఒక ఉపాధ్యాయునిగా పాఠశాలను అభివృద్ధి చేశాడు. ఆ ఉపాధ్యాయుడు చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వాలి ఆ ఊరి పెద్ద మనిషి రామయ్య చెవిలో పడింది. ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఆ విషయం తెలియడంతో ఆ పెద్ద మనిషి ఒక సన్మాన సభను ఏర్పాటు చేశాడు. ఆ సన్మాన సభకు ఊరి ప్రజలంతా వచ్చారు. ఆ సన్మాన సభలో ఆ ఉపాధ్యాయుడు తన విజయం వెనుక తన తల్లి అన్నల కష్టం ఉందని తెలిపాడు. అలాగే తన తల్లికి అన్నకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సభలో ఆ పెద్ద మనిషి ఆ ఉపాధ్యాయుని గొప్పతనాన్ని తెలుపుతూ ఉపన్యాసం ఇచ్చాడు. అప్పుడు తన తల్లి శ్యామల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఆ ఉపాధ్యాయుడిని తన గ్రామంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆ పెద్ద మనిషి రామయ్య.
1: వెన్నెల కురిసిన చీకటి కథానికను విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి

కల్తీ అనే అంశంపై పాట విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి ఓటే మన ఆయుధం పాట రచన డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు, గానం నిరోష మాడుగుల మరియు శ్రావణి బీజెట్ సెకండ్ ఇయర్ మన మధ్యలో వస్తున్నారు.

0: ఓటే మన ఆయుధం పాట విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి నాన్నా కవితాంశం గురించి వివరించటకు కె రజిత బిజెడ్సి సెకండ్ ఇయర్ విద్యార్థిని వస్తున్నారు.
1: ఊహ తెలియని వయసులో సంసారం అనే సముద్రంలో ఈదడం మొదలుపెట్టావు. దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించావు. లోకం గురించి పూర్తిగా తెలియకుండానే నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చావు. రాబందుల నుండి కోడి తన పిల్లల్ని కాపాడినట్టుగా రేయి పగులు మా కోసం కాపలా ఉన్నావు. నీ కష్టం తెలియకుండా దాచాలనుకున్నావు, కానీ నా తల నింపిన నీ చేతుల స్పర్శ చెబుతుంది నీ కష్టం. రక్తం గడ్డకట్టిన నీ కాళ్ళు చెబుతున్నాయి నీ శ్రమ. మేము చచ్చే వరకు మా బాధ్యతల్ని భారం అనుకోకుండా మోసావు. మరో జన్మలో నీ తల్లినా పుట్టి సేవ చేసిన నీ రుణం తీరునో లేదో. ఇంత త్యాగం చేసిన నీకు ఎన్ని జన్మలెత్తినా కూతురిగా పుట్టాలనుంది. నాకు ఆ అవకాశం ఇస్తావా నాన్న?
0: నాన్న కష్టం నాన్న కవితాంశం విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో అందమైన పల్లె అనే అంశంపై పాట పాడుటకు కే ఇందిరా బీకం ఫస్ట్ ఇయర్ మన మధ్యలో ఉన్నారు.

అందమైన పల్లె పాట విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో జ్ఞాపకాల వర్షం అనే కవితాంశం ద్వారా మన ముందుకొస్తున్నారు నిరుష మాడుగుల. జ్ఞాపకాల వర్షం. వర్షంలో తడిసి తడిసి అలుపెరగక హాయ్ హాయిగా తడిసి ముద్దైన వేళ, రాళ్ల వర్షంలో ఐసుల్లాంటి రాళ్లను పోగేసుకుని ఆడిన సందర్భాలు గుర్తుకొస్తున్నాయి. పదపదమంటూ పరుగులు తీసే కాగితపు పడవలు చేసిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. తాటి మట్టలతో చేతులకు వాచీలు చేసి గాలిగిరికలు చేసిన నాకు నేనే గుర్తుకొస్తున్నాను. జామాకులో చింతపండు వేసుకుని పానాకులా నములుతూ నవ్విన రోజులు నాకు గుర్తొస్తున్నాయి. సమయమే తెలియకుండా చీకుపుల్ల చిర్రగోడి ఆడిన క్షణాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఉరిమినప్పుడు భయపడి మెరుపులప్పుడు ఫోటో తీస్తున్నాయని ఫోజిచ్చిన నాకు నేనే గుర్తొస్తున్నాను. చందమామలో ముసలవ్వ కూర్చున్నది.

చక్కని కథలు చెప్తుందని ఊహించిన నాకు నేనే గుర్తొస్తున్నాను. ఇలా ఎన్నో ఆటపాటలతో సాగిన బాల్యం ఒక్కసారి తిరిగి రమ్మన్నారా అని బాల్య స్మృతులు. బాధలతో గుండె బరువెక్కినప్పుడల్లా భలే బల బాల్యమని తలుచుకుంటూ చిన్ననాటి భావాలపు జడిలో, జ్ఞాపకాల వర్షపు ఒడిలో తడిసి తడిసి నాకు నేనే కొత్తగా చిగురిస్తా. జ్ఞాపకాల వర్షం కవితాంశం విన్నాం కదా. కార్యక్రమంలో చివరిగా అమ్మ పాట పాడుటకు కె ఇందిరా బీకం సీఏ మొదటి సంవత్సరం మన మధ్యలో ఉన్నారు.

0: మీరు ఇంతవరకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ గన్పూర్ పెంబర్తి విద్యార్థులను సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వినండి.
1: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124 ప్రిన్సిపల్ ఖాళీలను, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 50 ఏళ్లకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్

అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14th August 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ముంబైలోని ట్రాంబే యూనిట్ ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజీషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను

0: ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజిషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ 179 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో 19 రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, గ్రూప్ బి విభాగంలో 37 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, అలాగే 123 గ్రూప్ సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను యునానీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్టాఫ్ నర్స్, MLT, మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు, ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccrum.aayush.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 ఖాళీలను, అసిస్టెంట్ ఇంజనీర్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధి ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత

0: వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
1: హమారే సీమావర్తి గావో మే వికాస్ కి ఆకాంక్ష ఔర్ దేశ్ భక్తి కి భావన యే హమ్ బరాబర్ బరాబర్ ఔర్ కభీ తో లగ్తా హై కి ఉన్కే లియే ఖుద్ సే జ్యాదా దేశ్ హోతా హై. దేశ్ పెహలే బాకీ సారీ సువిధాయే బాద్ మే యే హమ్కో సీమావర్తి గావో మే ఖాస్ అనుభవ్ ఆతీ హై.
0: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
1: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the magar mai bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai. Hamari koshish hai ki hamara har yuva har beti isi bharose aur aatmavishwas se aage badhe.
0: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత ధైర్యం సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों श्रद्धापूर्वक नमन करता हूँ.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
0: आत्मनिर्भर भारत मेक इन इंडिया द्वारा रक्षण రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ధ నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
1: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है. इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है. दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है.
0: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చునని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్న

0: స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలనే అంశంపై మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 97కి చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26వ తేదీన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలెత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారిలో జింబాబేతో జరుగుతున్న 3వ చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలు అందేసరికి జింబాబ్వే 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ విధానం గురించి కంపాసాగర్ ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు స్వాగతం. మన రాష్ట్రంలో నీటిపారుదల వసతి వల్ల చక్కటి పంటలు పండిస్తున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. అయితే ముఖ్యంగా రైతులు వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు, అలాగే కందిని కూడా సాగు చేస్తుంటారు. అయితే మన ఆహార పదార్థంలో ముఖ్యంగా మనకు ఆయిల్స్ కూడా, నూనెలు కూడా చాలా అవసరం. మరి నూనెలు కూడా కొరత ఉందని ప్రపంచమంతా, అలాగే మన భారతదేశంలో కూడా

0: తగినంత నూనెలు మనకు దొరకడం లేదు. ఇటువంటి సందర్భంలో ఈ నూనె పంటలు కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది, ఆలోచన చేస్తుంది, చక్కటి స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతూ ఉత్సాహపరుస్తుంది రైతులను. మరి ఇటువంటి సందర్భంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి చక్కటి వివరాలు, సంపూర్ణమైన వివరాలు అందించడం కోసం కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త టీ హిమబిందు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమగ్రమైన సమాచారం మీకు తెలియచేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి హిమబిందు గారు.
1: నమస్కారం అండి.
0: హిమబిందు గారు, ముందుగా తెలియజేయండి, ఈ ఆయిల్ పాము పెంచడానికి గల అవసరం ఎటువంటిది, ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి, మరి రెట్టింపు ఆదాయము రైతులకు లభిస్తుందా, మరి ఈ వివరాలను దృష్టిలో పెట్టుకొని మీరు రైతులకు ఎటువంటి సలహాను, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు, వివరించండి.
1: ఆయిల్ పామ్ సాగు అనేది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందండి. ఎందువలన అంటే మనకి నూనె గింజలు లేదా తినదగిన నూనెలు, వీటిని మనము ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి అనేది చేసుకుంటున్నాము. అంటే మనకు స్వయం సమృద్ధి ఇంకా ఈ నూనె గింజల్లో కానీ లేదా తినదగిన నూనెలు అంటే ఎడిబుల్ ఆయిల్స్లో కూడా మనకు స్వయం సమృద్ధి లేని కారణంగా ఆత్మనిర్భర్ భారత్ కింద మన కేంద్ర ప్రభుత్వము ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనే ప్రాజెక్టుని, మిషన్ని రూపొందించడం జరిగిందండి. దీని కింద మనకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎందుకంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల్లో ముఖ్యంగా ఆయిల్ పామ్ అనేది చాలా ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే మనం లోకల్గా వాడే నూనెల్లో కూడా ఆయిల్ పామ్ యొక్క వాడకం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. పోషకాలకు సంబంధించినట్టు తీసుకున్నట్లయితే పుష్కలంగా ఉండడంతో పాటు విటమిన్లు ఏఈ ఉంటాయి. అందులో కూడా మన రోగ నిరోధక వ్యవస్థను బాగా ఉత్తేజితం చేయడానికి అవసరమైనటువంటి విటమిన్ ఈ అనేది ఆయిల్ పామ్ నూనెలోనే ఉంటుంది. కాబట్టి మనకి ఆయిల్ పామ్ కల్టివేషన్ని ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా మనకు ప్రభుత్వము దీన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి.
0: చాలా చక్కగా ఆయిల్ పాము పెంపకం ప్రాముఖ్యత గురించి మీరు వివరించారు రైతులకు. అయితే సాధారణంగా మన రాష్ట్రాల్లో ఈ యొక్క ఆయిల్ పాము పంటను పండించడం అనేది మనకు తెలియని విషయం. వేరే దేశంలో, వేరే ప్రాంతంలో ఈ ఆయిల్ పామును పెంచుతున్నారు, అక్కడ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు, అక్కడ నుండి మనకు మన దేశానికి కూడా సరఫరా జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఈ ఆయిల్ పాము మొక్కలు మన వాతావరణానికి సరిపోతుందా, మనం మొక్కలు పెంచాలంటే ఎటువంటి వాతావరణం అవసరం ఉంటుంది, మరి ఎటువంటి నేలలు మనకు అనుకూలమైనటువంటివి, వివరించండి.
1: అయితే ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తీసుకున్నట్లయితే ముఖ్యంగా వర్షపాతం, ఒక సంవత్సరంలో 2500 నుంచి 4000 mm వర్షపాతం, అది కూడా దాని డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈవెన్గా ఉండాలంటే ఒక మంత్లీ 150 mm వర్షపాతం స్థిరంగా ఉన్న ఏరియాస్లో మనకి ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అనేది లాభదాయకం అవుతుంది. వర్షాధార పంట కింద కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వర్షపాతం అంతా సరిగ్గా లేనందున ఇట్లా మనకు సాగునీటి ద్వారా ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఉష్ణోగ్రత గనక తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్ పంట తట్టుకోగలిగిన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏంటంటే 22 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్, మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు వచ్చేసి 29 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ ఆయిల్ పామ్ పెంచడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు సూర్యరశ్మి కూడా మనకు ఆయిల్ పామ్ సాగుకు చాలా ముఖ్యమైనది. అయితే రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ సూర్యరశ్మి లభించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆయిల్ పామ్ సాగు అనుకూలమైనటువంటిది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో కానీ గాల్లో కానీ తేమ శాతం కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ పామ్ సాగులో 80% కన్నా ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు మాత్రం ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్కు అనుకూలంగా ఉంటాయి.
0: మరి అనుకూలమైన నేలలు, వాతావరణము, ఈ యొక్క ఉష్ణోగ్రత గురించి వివరించారు, బాగుంది. అయితే ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, మొక్కలు మనం సొంతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చా, అలాగే ఈ నాటే సమయము, వయస్సు, ఈ మొక్కల సంఖ్య ఎలా ఉండాలి, తర్వాత వరుసలు ఎలా ఉండాలి,

0: ఆ వరుసల మధ్యన మొక్క మొక్కకు ఈ దూరం ఎలా ఉండాలి, ఇటువంటి వివరణ మన రైతులకు తెలియచేయండి.
1: అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన శాఖ నుంచి ఈ ఆయిల్ పామ్ మొక్కల పెంపకానికి సంబంధించిన ప్రోత్సాహకాలు అనేవి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకు ఎకరానికి 57 మొక్కలను ఆయిల్ పామ్ సాగులో మనం నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మొక్కలను ప్రభుత్వం నిర్దేశించిన నర్సరీల ద్వారా ఉద్యాన శాఖ వాళ్ళే రైతులకు సబ్సిడీ మీద అందించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పంటల పెంపకానికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి కూడా రాయితీ మీద ఉద్యాన శాఖ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2.93 లక్షల ఎకరాల్లో మనకు ఆయిల్ పామ్ సాగు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ పామ్ సాగులో మనకు దిగుబడి అనేది 4వ సంవత్సరం తర్వాత వస్తుంది కాబట్టి మొదటి 3 సంవత్సరాల్లో పంటకు సంబంధించిన ఏవైతే మనం ఇన్పుట్స్ అంటే వాడే దానికి కూడా ఈ ప్రోత్సాహకాలను వివిధ రకాలుగా మనకు ఉద్యాన శాఖ వాళ్ళు రైతులకు అందజేయడం అనేది జరుగుతుందండి. ఇంకొక విధంగా మనము ఆయిల్ పామ్ కల్టివేషన్కి సంబంధించి మొక్కలు నాటే విషయం తీసుకున్నట్లయితే మనం నర్సరీ నుంచి 12 నుంచి 13 నెలల వయసున్న మొక్కలను దాదాపుగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 60x60x60 సెంటీమీటర్ల కొలతలు గల గుంతలలో నాటుకోవాల్సి ఉంటుంది. మనము ఆయిల్ పామ్ మొక్కలను ఏ కాలంలో అయినా నాటుకోవడానికి అనుగుణంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి డిసెంబర్ నెలలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కలు నాటుకోవడానికి. ఒకవేళ వేసవి కాలంలో గనక మొక్కలు నాటే సందర్భం వచ్చినప్పుడు తగినంత నీరు ఇవ్వడం ఆవశ్యకతంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి 12 నుంచి 14 నెలల వయసు కలిగిన మొక్కల్ని 1 నుంచి 1.3 మీటర్ల ఎత్తు మరియు 13 ఆకులతో ఆరోగ్యవంతంగా ఉన్న మొక్కలని మనం నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొక్కల మధ్య దూరం గనక మనం తీసుకున్నట్లయితే 9x9x9 మీటర్లు త్రిభుజాకారంలో మనకు త్రికోణాకారపు పద్ధతిలో ట్రయాంగులర్ ప్లాంటింగ్ అంటామండి, దాంట్లో ఈ ట్రయాంగులర్ ప్లాంటింగ్ సిస్టంలో మనకు ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ నాటుకునేటప్పుడు 60x60x60 సెంటీమీటర్ల కొలతలతో పొడవు వెడల్పు మరియు లోతులతో తీసిన గుంటలో ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుంటలను తవ్విన తర్వాత అడుగు భాగంలో 250 గ్రాములు డిఏపి మరియు 250 గ్రాములు రాక్ ఫాస్ఫేట్తో పాటు 50 గ్రాములు ఈ 4-8 గుళికలు కూడా వేసి మట్టితో కప్పిన తర్వాత పాలిథీన్ సంచులను మనం మొక్కలను తెచ్చిన పాలిథీన్ సంచులను నిలువుగా కోసి మొక్కకు సంబంధించిన వేరు వ్యవస్థ అనేది డిస్టర్బ్ కాకుండా అదేవిధంగా తీసుకొని ఈ గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. తిరిగి మనము ఉపరితలానికి ఒక 25 సెంటీమీటర్ల గ్యాప్ని మనం వదిలేసి మిగిలిన ప్రాంతాన్ని మనం మట్టితో కప్పి వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం దీంట్లో సేంద్రియ ఎరువులు వానపాముల ఎరువు వంటి వాటిని కూడా ఈ మట్టి మిశ్రమంతో కలిపి మనం ప్లాంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
0: మీరు చాలా చక్కగా ఈ మొక్కలను ఏ విధంగా నాటుకోవాలి, ఎంత వయసులో మొక్కలు తెచ్చుకోవాలి, మొక్కల సంఖ్య ఏ విధంగా ఉండాలి అని వివరించారు, చాలా బాగుంది. అయితే ముఖ్యంగా మీరు జూన్ నుండి డిసెంబర్ మాసంలో నాటుకోవాలని వివరించారు, అంటే నీటి యొక్క అవసరం చాలా ఉందని తెలుస్తుంది. మరి ఈ నాటిన తర్వాత ఈ నీటిని ఏ విధంగా తడులు ఇచ్చుకోవాలి, మరి మన ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కనుక నీరు కూడా ఆవిరి అయ్యే అవకాశం ఉంటుంది, మరి ఇటువంటి సందర్భంలో ఏమైనా ఒక నీటి వసతి కల్పించే పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ కానీ కొన్ని మల్చింగ్ పద్ధతి ఆవిరి కాకుండా అవలంబిస్తుంటారు, మరి ఇటువంటి పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయంటారా, మరి ఉంటే ఒకవేళ ఆ వివరాలు అందించండి.
1: అయితే ఆయిల్ పామ్ సాగుకు నీటి వసతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న నేలల్లో మాత్రమే ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయమని మనం చెప్తుంటాము. దీని ద్వారా నీటి ప్రాముఖ్యత ఎంతో ఉందో గుర్తించుకోవచ్చు మనము. అయితే మనకు అధిక దిగుబడులు పొందడానికి సమృద్ధిగా నీరు అందించడం అనేది ఎంతైనా అవసరం అండి. తర్వాత నీరు గనక ఒకవేళ నిర్ణీత వ్యవధిలో సరిపోయినంత నీరు అందించకపోతే ఎక్కువగా మగగెలలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తక్కువ సంఖ్యలో మనకు ఈ ఆకులు రావడం వల్ల కూడా మనకు దిగుబడులు అనేవి తగ్గి రైతుల మీద మనకు ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. కాబట్టి నీటి యాజమాన్యం ఆయిల్ పామ్ పంటలో ఎంతైనా చాలా ఆవశ్యకమైన చెప్పొచ్చు, చాలా ప్రముఖమైంది. అయితే మనం మొక్క యొక్క వయసును బట్టి నీరు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. జనరల్గా 3 సంవత్సరాల వయసు వరకు ఉన్న మొక్కల్లో 200 నుంచి 200

0: 50 లీటర్ల వరకు ఒక్కొక్క మొక్కకి నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 సంవత్సరాలు పైబడిన మొక్కలకైతే 300 నుంచి 350 లీటర్ల వరకు కూడా మనకు నీటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అయితే ఈ నీరు పెట్టే విధానం అనేది ఒకటి, ఇంతకుముందు పాదులను తీసి కాలువల ద్వారా నీరు పారించే పద్ధతిలో నీటిని యాజమాన్యాన్ని అనేది మనకు అందించడం చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యన మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను సబ్సిడీ ద్వారా తెలంగాణ ఉద్యాన శాఖ వాళ్ళు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ఆయిల్ పామ్ రైతు ఖచ్చితంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే నీటిని అందించడం జరుగుతుంది. దీనికి గాను మనకు ఒక మొక్కకి 4 వరకు డ్రిప్పర్లు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. రోజుకు 1 గంటకు 8 లీటర్ల వరకు నీటిని ఇచ్చే డ్రిప్పర్లు పెట్టుకొని దాన్ని సుమారు 6 నుంచి 6.5 గంటల వరకు మనము ఒక రోజు నీరు అందిస్తే మనకు మొక్కకు కావాల్సిన నీరు అనేది అందడం జరుగుతుందండి. ఈ విధంగా డ్రిప్ కాకుండా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించడం అనేది జరుగుతుంది. మైక్రో స్ప్రింక్లర్లు వాడినప్పుడు అవి 360 డిగ్రీలు తిరిగేటట్టు జాగ్రత్తలు తీసుకొని 2 మైక్రో స్ప్రింక్లర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సిన, అంటే మనకు వయసును బట్టి ఎంత నీటి పరిమాణం అవసరమవుతుందో ఆ పరిమాణం ఎంతసేపట్లో మైక్రో స్ప్రింక్లర్లు అందించగలవో లెక్కించుకొని కనుక నీటిని ఇచ్చినట్లయితే అయితే మొక్కకు సరిపడా నీరు అందడం అనేది జరుగుతుంది.
1: మీరు నీరు ప్రతి మొక్కకు 8 లీటర్ల నీరు అందించాలని వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ నీరు ప్రతిరోజు ఇవ్వాలా, లేకపోతే వారానికి ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వాలా, ఆ వివరాలు చెప్పండి ఒకసారి.
0: ఇప్పుడు మనం చెప్పిన నీరు మొక్కకి ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్ల నీరు అనేది అవసరమవుతుందండి. అయితే ఈ నీరు మనకు ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్లు అనేది అవసరమవుతుందండి. ఆ నీరును రైతులు ఇచ్చేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒకరోజు ఇచ్చి తర్వాత ఒక ఎక్కువ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజులు రోజు ఇవ్వడము, కొన్ని రోజులు ఒక 3 రోజులకు ఇవ్వడం, తర్వాత ఒక 5 రోజులు, ఇలా కాకుండా ఒక నిర్ణీత కాల వ్యవధిలో కనుక మనం నీటి యాజమాన్యాన్ని నీరు అందించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఎంతైనా ఉంటుందండి.
1: అయితే నీటి ప్రాముఖ్యత చాలా ఉందని మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే 4 సంవత్సరాల తర్వాత ఈ పంట తీసుకోవాల్సి వస్తుంది, గేలలు వచ్చిన తర్వాత అని వివరించారు. అయితే ఈ 4 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండే అవకాశం ఉండదు కనుక మరి ఏమైనా మరి అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందగలవచ్చా, అంతర పంటలు వేసుకోవచ్చా? ఒకవేళ అంతర పంటలు వేసుకుంటే ఏ పంటలు మీరు సిఫార్సు చేస్తారు, ఆ వివరాలు?
0: ఖచ్చితంగా ఆయిల్ పామ్ పంట అనేది మొదటి 4 సంవత్సరాల వరకు మనకు ఏ రకమైన దిగుబడి రాదు, కాబట్టి ఈ కాలంలో మనకు రైతులకు వచ్చే ఆదాయం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పామ్లో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందవచ్చండి. అయితే ఆయిల్ పామ్లో చాలా రకాలైన వైవిధ్యమైన అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయలు కానీ పూలు కానీ, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల పంటలు, వేరుశనగ కానీ చెరుకు కానీ చాలా రకాలైన పంటలు మనం పండించుకునే అవకాశం ఉంటుంది. అయితే అంతర పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు ఆయిల్ పామ్ మొక్కలతో ఈ అంతర పంట పండించే మొక్కలు అనేవి నీటికి కానీ పోషకాల లభ్యతకు కానీ ఈ 2 పంటల మధ్య కాంపిటీషన్ అనేది లేకుండా మనం సమర్థవంతంగా ఎరువులు, నీటి యాజమాన్యాన్ని చేస్తూ అంతర పంటలు సాగు చేసుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే మొదటి 3 సంవత్సరాల్లో మనకు రైతుకి ఏ విధమైన ఆదాయం రాదు. కాబట్టి ముఖ్యంగా సీజన్ అనుగుణంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు జూలై సీజన్లో గనక బంతి లాంటి మొక్కలు వేసుకున్నట్లయితే మనకి దసరా, బతుకమ్మ టైంలో మనకు బంతికి డిమాండ్ బాగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ పామ్లో ఈ బంతిని గనక సాగు చేసుకున్నట్లయితే మనకు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీలు లేని రైతులు కూరగాయ పంటలైనా వేసుకో, అలాగే మనకు అల్లం కానీ, పసుపు కానీ, ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు కానీ, ఔషధ మొక్కలు కానీ, వివిధ రకాల పంటల్ని సాగు చేసే ఆస్కారం ఉంది. అయితే మనకి చెరకు వంటి పంటల్ని కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. అయితే వీటికి ఏంటంటే మనకు ఆయిల్ పామ్ పంటకు దగ్గరలో కాకుండా మనకు పాదుకు 1-3 మీటర్ల వ్యవధిలో వాటిని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ గడలు అనేవి మనకు ఆయిల్ పామ్కి దగ్గరగా రాకుండా కూడా మనం వాటిని జడల్లాగా అల్లేసి పెంచుకోవాల్సి ఉన్న ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అయితే ఈ అంతర పంటలు పెంచే క్రమంలో మనకి ఆయిల్ పామ్ యొక్క ఆకులను దగ్గరగా కట్టడం కానీ వాటి ఆకులకు కానీ కొమ్మలకు కానీ మనము నష్టం చేకూర్చే పనులు అనేవి చేయకూడదండి. ఎందుకంటే ఆయిల్ పామ్ ఈల్డ్లో ఇంపార్టెంట్ మనకి ఆయిల్ పామ్ ఆకుల సంఖ్యను

0: బట్టి మనకు గెలల సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఆ గెలల సంఖ్య వల్లనే మనకు ఈల్డ్ అనేది ఆధారపడి, దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అంతర పంటలు సాగు చేసే క్రమంలో మనం మొక్కలను డిస్టర్బ్ చేయకుండా, అంటే మనం ఆకుల సంఖ్యను తగ్గించుకోకుండా, వాటికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే అంతర పంటలు చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు అధిక ఆదాయంతో పొందడంతో పాటు ఫ్యూచర్లో కూడా మనము ఆయిల్ పామ్కి ఏ విధమైన నష్టం జరగకుండా అధిక దిగుబడులు తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది.
1: అయితే మీరు అంతర పంటలు వేసుకొని చక్కగా ఆదాయం పొందవచ్చు కూడా అంటున్నారు, మరి ఈ ఆయిల్ పాము మొక్కలకి ఏమైనా చీడపీడలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ చీడపీడలు వస్తే ఎటువంటి అంతర పంటలు వేసుకోవచ్చు? ఎందుకంటే మామూలుగా మీరు శాస్త్రవేత్తలు కొన్ని పంటలకు అంతర పంటలుగా ఎర్ర పంటలు వేసుకొని కూడా సలహాలు ఇస్తుంటారు, మరి ఎర్ర పంటలు లాంటివి కూడా వేసుకోవచ్చా, అవకాశం ఉందా, అవసరం ఉందా, ఆ వివరాలు ఒకసారి.
0: జనరల్గా వివిధ తోటల్లో బంతిని ఎర్రపంటగా వేస్తుంటాము, ఎందుకంటే మనకు ప్రముఖ పంట ఏదైతే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ పామ్ పంట ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు వివిధ రకాలైన తెగుళ్ళను కానీ పురుగులను ముఖ్యంగా కంట్రోల్ చేసే క్రమంలో బంతిని ఎర్రపంటగా వేసుకోమని సూచిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సీజన్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా మనకు బంతిని వేసుకున్నట్లయితే ఎర్రపంటగా వేయడంతో పాటు మనకు అధిక ఆదాయాన్ని పొందే ఆస్కారం కూడా ఉంటుంది.
1: అయితే ఈ గెలలు ద్వారా ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. ఈ గెలలు ఏర్పడాలంటే చక్కటి పుష్పాలు కూడా పుష్పించాలి. ఈ పుష్పించే సందర్భంలో మగ ఆడ గెలలు, మగ ఆడ పుష్పాలు ఉంటాయా, లేదంటే మగ ఆడ కలిపి ఉండేటువంటి పుష్పాలు ఉంటాయా? మరి ఈ పుష్పాలను ఏ విధంగా మనం నిర్వహణ పద్ధతులు పాటించాలి? ఎందుకంటే అధికమైన గెలలు వస్తేనే కదా మనకు పంట చేతికి వస్తుంది, పంట చేతికి వస్తే ఆయిల్ వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి వివరించండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ పంటను, మొక్కను నాటుకున్న తర్వాత ఒక 14 నుంచి 18 నెలల తర్వాత మనకు మొక్క పుష్పించడం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే ఆయిల్ పామ్లో మగ మరియు ఆడగెలలు వేరువేరుగా ఒకే మొక్క మీద రావడం జరుగుతుంది. అది కూడా నిర్దిష్ట పద్ధతిలో ఒకే మొక్క మీద ఆడపూల గుత్తులు, మగపూల గుత్తులు వేరువేరుగా వచ్చినప్పటికీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వస్తాయి. తర్వాత కొన్ని చెట్లలో ఆడపూల గుత్తులు ఎక్కువగా వస్తాయి, కొన్ని చెట్లు మగపూల గుత్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ప్రధానంగా మనకు దిగుబడి తీసుకోవడానికి ఆడపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాబట్టి అసలు మగపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఎందుకు వస్తాయి, దాన్ని నివారించడానికి వాడే పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మగపూల గుత్తులు ఎక్కువ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అవేంటంటే మనము నీటిని క్రమ పద్ధతిలో, అంటే సరి అయిన మోతాదులో క్రమ పద్ధతిలో అందించకపోవడం వల్ల మగ గుత్తులు, మగపూల గుత్తులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. అలాగే మనం దున్నేటప్పుడు గనక వేరు వ్యవస్థకు దగ్గరగా లోతుగా గనక దున్నినట్లయితే ఆ వేర్లకు నష్టం వాటిల్లి కూడా మనకు మగ గుత్తులు అనేవి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులు తగిన పరిమాణంలో అందించకపోతే కూడా మనకి మగపూల గుత్తుల సంఖ్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయిల్ పామ్ ఇళ్ళలో ప్రముఖ పాత్ర పోషించేది ఆకులు. ఎక్కువ సంఖ్యలో ఈ ఆకులను నరికేయడం కానీ ఆ ఆకులను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ ఈ మగ గుత్తులు అనేవి ఎక్కువ సంఖ్యలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పిన 4 రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మగ గుత్తుల సంఖ్యను తక్కువగా వచ్చి ఆడగుత్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే విధంగా మనం జాగ్రత్త పడవచ్చు.
1: అయితే మీరు చెప్పినట్టు ఇటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకుంటారు, తీసుకున్న కానీ మగ పుష్పాలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఈ మగ పువ్వులను ఏమైనా గుర్తించి వీటిని కట్ చేయవచ్చా, అటువంటి ఏదైనా విధానం ఉందా, ఉంటే ఒకసారి చెప్పండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ని 4వ సంవత్సరం నుంచి మనము గెలలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు మొదటి 3 సంవత్సరాల్లో, అంటే ఈ మనకు పూల గుత్తులు వచ్చేది 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి మనకు పూల గుత్తులు రావడం అనేది ప్రారంభమవుతుందండి. 2 రకాల గుత్తులు, అంటే మగ పూల గుత్తులు కానీ ఆడపూల గుత్తులు కానీ. అయితే వీటిని మనము 3 సంవత్సరాల లోపు వచ్చే పూల గుత్తులు ఏవైతే ఉంటాయో మనకు దిగుబడి తీసుకోవడానికి ముందు వీటిని జాగ్రత్తగా మనము తీసివేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని అబ్లేషన్ అంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే మనకు మొక్క మనము క్రాప్ తీసుకునే దశ కన్నా ముందు ఈ పూల గుత్తులను గనక మనము వదిలివేస్తే అవి పోషకాలను మరియు నీటిని అవే గ్రహించి మనం ఆయిల్ పామ్ మొక్క ఎదుగుదలకి అవసరమైన పోషణ అందదు. కాబట్టి మనము

0: మొదటి మనకు ఆయిల్ పామ్ కాపు రాకముందు వచ్చే పూల గుత్తులన్నింటినీ కూడా 3 సంవత్సరాల లోపల వచ్చే పూల గుత్తులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని తీసేయడం జరుగుతుంది. ఆడ మరియు మగ రెండు రకాల పూ గుత్తులను కూడా మనం తీసివేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని అబ్లేషన్ అంటారు. అయితే ఇది తీసే టైంలో కూడా మనము వాటి పూల గుత్తుల కింద ఉన్న ఆకుల యొక్క ఈ మట్టలకు కానీ మరియు ఆకులకు కానీ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా మనకు అబ్లేషన్ చేసే ఒక పని ప్రత్యేకమైన పరికరాలు కూడా ఉంటాయి. వాటి సహాయంతో ఈ అబ్లేషన్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి రాబోయే ఇయర్స్లో అధిక దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అయితే చివరగా ఈ పంట ఫలసాయం చేతికి అందడం అంటే గెలలు కోయడం అనేది ఒక కార్యక్రమం. ఈ గెలలు ఏ విధంగా కోసుకోవాలి, దానికి ఏమైనా పనిముట్లు ఉన్నాయా, మరి కోసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ కలిగితే నష్టం అవుతుందా, ఈ వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియజేయండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్లో గెలలు కోయడం అనేది ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో చేసినప్పుడు మాత్రమే రైతుకు లాభదాయకంగా ఉంటుందండి. జనరల్గా మనకి గెలలు అనేవి పక్వానికి వచ్చిన తర్వాత కరెక్ట్ నాణ్యత గల నూనెని మనం ఆ గెలల నుంచి తీయాలంటే కొన్ని స్టేజెస్లో ఈ గెలల్ని కోయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గెలలో ఉన్న పళ్ళు అనేవి నలుపు రంగు నుంచి నారింజ రంగుకు మారినప్పుడు మనం గెలల్ని కోయాల్సి ఉంటుంది. ఆ విధంగా మారినప్పుడు ఈ పక్వానికి గెల వచ్చినప్పుడు మనకు ఒక 5 నుంచి 10 పళ్ళు వాటంతట అవే రాలిపోవడం జరుగుతుంది. అయితే మనము ఈ వేళ్లతో ఆ ఫలాల్ని నొక్కినప్పుడు కూడా అందులోంచి ఒక ఆరెంజ్ కలర్ ఆయిల్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ గెలల్ని అన్నిటిని కట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సరైన టైంలో అంటే దీన్ని ఆయిల్ పామ్లో ఈ గెలని ఈ రెడీగా ఉన్న గెలని ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ అని వ్యవహరిస్తారండి. ఈ స్టేజ్ కన్నా ముందే కనుక మనం గెలను కోసినట్టయితే ఆయిల్ కంటెంట్ తక్కువైపోయి అందులోంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకవేళ లేటుగా కనుక మనం తీసినట్లయితే మనకు ఆయిల్ క్వాలిటీ అనేది మనకు దెబ్బతిని మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వులు అనేవి ఎక్కువ మొత్తంలో ఈ ఆయిల్లో ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి గెలలు కోసే దశ అనేది ఆయిల్ పామ్లో చాలా వరకు ఇంపార్టెంట్ అండి.
1: మరి చివరగా ఈ గెలలు కోయడం జరుగుతుంది. ఈ గెలలు కోసిన తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మార్కెట్కు తరలించడం ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మరి ఎకరానికి ఎన్ని గెలలు వస్తాయి, లేదంటే ఎన్ని టన్నులు వస్తాయి, ఎన్ని టన్నుల వలన ఎటువంటి ఆదాయం వస్తుంది, టన్నుకి ఏ రేటు పలికే అవకాశం ఉంది, ప్రస్తుతం టన్నుకు ఏ రేటు మనకు లభిస్తుంది, రైతులకు ఒక అవగాహన కోసం ఈ వివరాలు అందిస్తే బాగుంటుంది కదా, ఒకసారి వివరించండి.
0: మనకు ఆయిల్ పామ్ అనేది మొదటిసారి మనకు దిగుబడి రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 4వ సంవత్సరం కనుక మనం దిగుబడి తీసుకున్నట్లయితే సుమారుగా 1-4 టన్నుల ఈల్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి మన ఉద్యాన శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. బైబ్యాక్ పద్ధతి ద్వారా రైతులు పండించిన ఈ ఆయిల్ పామ్ గెలలను తిరిగి కంపెనీలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుంది. కాబట్టి ఈ దళారుల వ్యవస్థ కూడా ఈ ఆయిల్ పామ్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు కూడా పంట మార్పిడి ఆవశ్యకత ఎంతో ఉన్న ఈ రోజుల్లో ఆయిల్ పామ్ సాగును కూడా ఈ కారణాల చేత ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం టన్నుకి 23,800 వరకు కూడా ఒక టన్నుకి ఆయిల్ పామ్ గెలలకి మనకు రేట్ అనేది ఈ కలెక్షన్ సెంటర్ల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయిల్ పామ్ అనేది ఖచ్చితంగా బైబ్యాక్ ఉన్న పంట. కాబట్టి రైతుకు దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి, తర్వాత మద్దతు ధర లభిస్తుందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేకుండా ఆయిల్ పామ్ రైతులు ముందుకెళ్ళవచ్చు. సుమారుగా 1 ఎకరానికి ఖచ్చితంగా 1 లక్ష రూపాయల వరకు మనకు నికర ఆదాయం అనేది ఖచ్చితంగా ఈ లాగు ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు పొందవచ్చు.
1: చాలా చక్కగా రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు హిమబిందు గారు.
0: ధన్యవాదాలండి.
2: రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ విధానం గురించి కంపాసాగర్ ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం ఇంతవరకు విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052, 0402324052, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఖుషీ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ చిన్మయ శ్రీపాద పాడిన ఈ పాట వినండి. గీత రచన శివ నిర్వాణ, సంగీతం అబ్దుల్ వాహాబ్.

చిత్రసీమలో తర్వాత పాట వినండి. కలేజా చిత్రం కోసం రమేష్ కారుణ్య పాడిన పాట, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. లవ్ స్టోరీ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం పవన్.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం

దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్

శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతుంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983 ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి.

కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్తు ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణ

సమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది.
గిరిలో సంవత్సరం

చేపల తరబడి చేసిన పరిరక్షణ పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటోక్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు

ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది మిత్రులారా. ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకంచేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలిస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కళలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ముందుగా దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన ఈ పాట వినండి. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.

చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోయే పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, చిత్రం ఇంద్రుడు చంద్రుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి బలగం చిత్రం కోసం మంగ్లి రామ్ మిర్యాల పాడిన పాట. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసిరోలియో.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వద్దాం రా ఊర్లే కొన్ని అక్క.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వెన్నెలకంటి, సంగీతం మాధవపెద్ది సురేష్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట విరణి గీత రచన సిరివెన్నెల, సంగీతం మిక్కీ జే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: చిత్రసీమలో చివరిగా వినండి, బాహుబలి చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎంఎం కీరవాణి పాడిన పాట. గీత రచన ఇనుగంటి సుందర్.

ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు మధుర గీతల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట వినండి. గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజమకటం చిత్రం కోసం పి లీలా పాడిన పాట, గీత రచన కృష్ణశాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

మధురగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట గానం ఘంటసాల పి సుశీల, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్, చిత్రం దాగుడు మూతలు.

మంచి మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి ఘంటసాల పాడిన ఈ పాట వినండి. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రీశ్రీ రచనకు. సుశర్ల దక్షిణామూర్తి స్వరాలు సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట వినండి. చిత్రం నర్తనశాల.

మధురగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆత్మీయులు చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

గులేబావలి కథ ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి. అభిమానం చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో జిక్కితో కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన జూనియర్ సముద్రాల.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10 గంటలకు శ్రోతలు మరిన్ని మధుర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.